ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రేడియో సర్వీస్ శ్రోతలారా, మీకందరికి స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు 107.9 FM HD3 ఈ అలవరసలలో మీకు ఇష్టమైనటువంటి రేడియో సర్వీ కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత, నేను మీ ఆర్జే ఇక్బాల్. ప్రతి ఆదివారం లాగానే మనం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వచ్చేసాం. ఈసారి కొద్దిగా ప్రత్యేకం ఏమిటి అంటే మనకు ఈ లాంగ్ వీకెండ్ అనేది ఒకటి వచ్చేసి కొంతమందికి అండ్ చాలా మందికి, మెజారిటీ ఆఫ్ యూ రేపు ఈ ఆఫీసు భయాందోళనలు ఉండి ఉండకపోవచ్చు, అయినా కాని మీకోసమైతే ఒక కాఫీ పట్టుకొచ్చేసేయండి, మనం మన ప్రయాణాన్ని సాగిద్దాం. ప్రతి ఆదివారం లాగానే ఈసారి కూడా నేను మన ఈ విభాగాలు అయితే ఉంటాయి, మొదటగా ఒక మంచి ప్రబోధాత్మక గీతం, లేకపోతే మన దేశభక్తి గీతం లాంటిది, లేకపోతే ఒక మంచి మనసు ఆహ్లాదపరిచే ఒక పాటతో నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని మీకు అందరికీ తెలుసు. అలాగే ఆ తర్వాత మనం పద్య విభాగానికి కూడా వెళదాం, కానీ ముందుగా మనం మొట్టమొదటి ఈ పాటతో మనం దీన్ని ప్రారంభించేద్దాం. ఈ పాట తెలిస్తే ఏ సినిమాలోదో, అలాగే ఏ సినిమాకి దర్శకత్వం వహించింది ఎవరో తెలిస్తే తప్పకుండా ఫోన్ చేయండి 9726361966. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: మీరు విన్నటువంటి ఈ పాట కలిసొచ్చిన అదృష్టం. ఈ సినిమా కలిసొచ్చిన అదృష్టం, ఈ సినిమాకి డైరెక్షన్ కె విశ్వనాథ్, నన్నదర్దాన్ కె విశ్వనాథ్. ఇది 68 లో. చాలా మందికి కె విశ్వనాథ్ అంటే 80s లో వచ్చినటువంటి సినిమాలే గుర్తుకొస్తాయి. సాగర సంగమం, లేకపోతే శంకరాభరణం, ఇలాంటివి. కానీ ఆయన ప్రయాణం అంతకుముందు చాలా ముందుగానే ఆయనది మొదలైందన్నమాట. అంటే నేను కేశ్వనాథ్ గురించి ఇవాళ మాట్లాడట్లేదు, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన ప్రయాణం అది కూడా అంతకుముందు ఆయన సినిమాల అంటే ఈ టైటిల్స్ లో ఎస్ అనే అక్షరం కూడా ఉండేది కాదు. ఇప్పుడు దీని ఉదాహరణకి ఇది కలిసొచ్చిన అదృష్టం, ఇందులో ఎస్ ఎక్కడుంది మొదలు అవడం, ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ అండ్ కాంచన మీద చిత్రీకరించబడినటువంటి పాట. సరే, మనం మీరు వింటున్న శ్రోతలు ఎవరికైనా సరే, ఈ మొదటిసారిగా వింటున్న వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ లాంగ్ వీకెండ్ లో వేరే ప్రదేశాల నుంచి డాలస్ కు వచ్చి బయట ఒకవేళ కారులు తిరుగుతూ వింటూ ఉండే వాళ్ళకి మనవి ఏమిటి అంటే, ఈ ప్రత్యేకంగా ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు రేడియో సురభిలో ఇక్బాల్తో ఆ రోజులు అనే కార్యక్రమం లో మనం అలనాటి చిత్రాలు, వాటి గురించి విశేషాలు, అలాగే మిగతా అలనాటి చిత్రాలు అంటే ఒక్కోసారి నేను 1930s వరకు కూడా వెళ్ళిపోతుంటాను. కానీ అలా మీకు ఏదైనా కానీ రిక్వెస్ట్ సాంగ్ ఉంటే తప్పకుండా మీరు ఫోన్ చేయండి 9726361966. ఇవాళ మనం ఒక సంభాషణ విందాం, తర్వాత ఈ పద్య భాగంలో ఒక పద్యాన్ని కూడా విందాం, ఒకటి రెండు పద్యాలు విందాం. అయితే పద్యాన్ని మీకు ముందుగా వినిపించేస్తాను. అయితే ఈ పద్యంతో పాటు కొన్ని సంభాషణలు కూడా ఇందులో మనకు వినిపిస్తాయి. అయితే అవి కూడా వినేసి ఎంజాయ్ చేయమని నా మనవి. మనకు అంటే తెలుగు భాషలో ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఈ పద్య ప్రక్రియ. పద్య ప్రక్రియ అన్నది మిగతా భాషల్లో మనకు అంతగా కనిపించదు, తెలుగులో అది కాక తెలుగు సినిమాలలో ఆనాటి కాలంలో చాలా పద్యాలతో కూడినటువంటి సినిమాలు, అంటే ప్రతి సినిమాలో, అంటే ప్రతి సినిమా కాకపోయినా పౌరాణికాలు, జానపదాలు ఇలాంటి వాటిల్లో, చారిత్రకాలు ఇలాంటి వాటిల్లో పద్యాలకి అవకాశం ఉండేది. అలాగే ఒక సినిమా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ సినిమా, ఈ సంభాషణలు ఈ పద్యాలు విన్న తర్వాత కూడా మీరు తప్పకుండా గుర్తుపట్టవచ్చు అది ఏ సినిమా అన్నది. ఏ సినిమా అన్నది గుర్తుపడితే తప్పకుండా ఫోన్ చేయండి 9726361966. నేను వినిపిస్తాను కొద్దిగా ఈ సంభాషణలు పద్యాలు. ఓకేనా, ఇప్పుడు మొదలు పెట్టేద్దాం.
1: మీకోసమే ఎదురు చూస్తున్నారు ఆశ్రిత పారిజాతులైన సమలం. ఆ పారిజాత ఛాయలోని ఆ కుసుమాలతోనే పూజిస్తాను. దయచేసి
2: ఈ వాయనంలో ఒక్కొక్క తులసి దళం

0: త్రిలోక సంచారులు మీకెందుకు? ఆ దానం నా చెప్పిందండి.
1: వైశ్య ఏమిటా తొందర? జరుగా నున్నది జరుగు సున్నది చూస్తూ ఉండు అంతే.
0: అలాగే కృష్ణ
2: నారాయణ
0: కృష్ణ నారాయణ.
3: ఇక్కడ కొద్దిగా పాస్ పాస్ చేసేసి మళ్ళీ చిన్నగా అడుగుతున్నాను, ఇప్పుడు మీరు వింటున్నటువంటి సంభాషణలను బట్టి ఇది ఏ సినిమా పేరు కాకపోయినా ఈ సందర్భము ఏమిటి, ఎవరు ఏ పాత్రలు మాట్లాడుతున్నాయి అన్నది చెప్పగలిగితే ఫోన్ చేయండి 9726361966.

0: అమ్మా, కొంచెం జలం అక్షతలో తీసుకుని ధారాదత్తం చెయ్యండి.
1: అలాగే మహర్షి. నరిని,
0: అస్మై బ్రాహ్మణాయ బ్రహ్మమానస పుత్రాయ నారదాయ ఆరిజాత సహిత పతిదానం తుభ్యమహం సంప్రదరే నమః. భాగ్యమన్న నాదే భాగ్యం, మహాభాగ్యం.
2: ఏ

0: ಕಂಚಿತಿನ್ ಕಾಮಿತ ಸಿದ್ಧಿದಾಯಕುನಿ ಖಂಡಿತ ದುಷ್ಟ ನಿಜಾಟು ಸರ್ವಮರ್ಚ್ಯ.
1: హలో అండి, రేడియో సరే ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, రేడియో సరే ఫోన్ చేశారు, చెప్పండి మీ పేరు.
2: హలో
1: హలో అండి, మీ పేరు?
2: నా పేరు రేవంత్ అండి.
1: రేవంత్ గారా? చెప్పండి సార్.
2: మూవీ నేమ్ వచ్చి శ్రీకృష్ణ తులాభారం.
1: శ్రీకృష్ణ తులాభారం అని మీ ఓకే, రైట్ రైట్. సరే, ఇంతలో రేవంత్ గారి కాల్ మళ్ళీ కట్ అయింది, కానీ సమాధానం కరెక్ట్ గా అని చెప్పారు. ఓకే, మీ కాల్ కట్ అయిందని మళ్ళీ మీరు ఫోన్ చేస్తే మళ్ళీ తీసుకుంటాను. ఈ లోపల దీన్ని మనం దీన్ని కొనసాగిస్తాను ఇప్పుడు.

0: అమ్మా, ఇక బ్రాహ్మణులకు దానాలు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారా?
1: అబ్బా, ఇంకా అదొక ఆలస్యముందా?
0: అంత తొందరపడతారేమో ఆచార్య. బ్రాహ్మణులను ఉండనివ్వండి, శ్రీకృష్ణ తులాభారం కన్నుల విందుగా దర్శించి మరీ పెడతారు.
1: అవును మహర్షి, ముందు తులాభారం తోచి నా పతిని తిరిగి స్వీకరించిన తరువాతనే వారిని సత్కరిస్తాను.
0: నారాయణ నారాయణ.
1: ట్రై చేయండి.
2: అది విన్నారు కదా, శ్రీకృష్ణ తులాభారం అని మనకు రేవంత్ గారు కరెక్ట్ గా చెప్పారు. ఇది శ్రీకృష్ణ తులాభారం రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ కింద 60 సంవత్సరాల క్రితం వచ్చిందండి. ఇది 1966 ఆగస్టులో వచ్చింది. ఇప్పటికే 60 ఇయర్స్ అయిపోయింది. సో అప్పుడు వీధి నాటకాలు, తర్వాత తెలుగు నాట సినిమాలకు పూర్వం, ఆ సినిమాలు ఉన్నప్పుడు కూడా ఈ సురభి వాళ్ళ నాటకాలు అవి జరిగేవి కదా. సురభి అంటే రేడియో సురభి ఇది కాదు, సురభి నాటక బృందం వాళ్ళవి జరిగేవి కదా. ఇలాంటివన్నీ చాలా ప్రసిద్ధమైనటువంటి నాటకాలుగా ఉండేవి అప్పుడు. వాటిని మళ్ళీ సినిమాల కింద తీస్తూ వచ్చారు. ఎందుకంటే సబ్జెక్ట్స్ దొరక్క, సబ్జెక్ట్ దొరక్క అని కాదు, పాపులర్ గా ఉన్నటువంటి ఆ నాటకాలని సినిమాలుగా మలిచారన్నమాట. సినిమాలుగా మలిచినప్పుడు అవి ప్రజలకి అందరికీ అందుబాటులోకి వస్తాయి కదా. అలాగే ప్రసిద్ధులైనటువంటి నటీ నటులు ఈ సినిమాల్లో నటిస్తున్నప్పుడు వాళ్ళు నాటకరంగం నుంచి రాకపోయి ఉండినా కానీ బాగానే నటించేవాళ్ళు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అయితే నాటకరంగం నుంచి నాటకాలు కూడా వేశారు. అంటే ఈ సినిమాలో అంజలి గాని, జమున గారు గాని, తర్వాత కాంతారావు, రాజనాల ఇలాంటి వాళ్ళంతా, అఫ్ కోర్స్ మిక్కిలినేని, కృష్ణకుమారి, వీళ్ళు ఎస్వర లక్ష్మి, వాణిశ్రీ ఇలాంటి వాళ్ళు. వాణిశ్రీ అఫ్ కోర్స్ హాస్య పాత్ర తన చెలికత్త కింద వేసింది అనుకోండి ఈ సినిమాలో అప్పుడు. సో అది ఆ విధంగా అలాంటి ప్రసిద్ధమైనటువంటి నాటకాలని సినిమాలుగా మలిచేవాళ్ళు. మీకు అలాంటి నాటకాలు గుర్తుండి వాటిని సినిమాలుగా మలచబడ్డ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం కృష్ణ తులాభారం గురించి మాట్లాడుకున్నాం. అలాగే చాలా నాటకాలు ఉండేవి, అవి చారిత్రకమైన కావచ్చు, సాంఘిక నాటకాలు కూడా కావచ్చు, లేకపోతే పౌరాణిక నాటకాలు ఇలాంటివి, వాటిని తెలుగు సినిమాల కింద మలిచారు కదా. అలాంటి సినిమాలు, అలాంటి నాటకాలు, ప్రసిద్ధ నాటకాలు ఒకప్పుడు ఉండేవి, వాటిని తెలుగు కింద మార్చినప్పుడు అవి ఏ సినిమాలుగా వచ్చాయి అన్నది మీకు గుర్తుంటే మాతో కూడా పంచుకోవచ్చు. 972-636-1966 ఫర్ ఎగ్జాంపుల్ గా నేను శ్రీకృష్ణ తులాభారం చెప్పాను. అలాగే చాలా ఉన్నాయి, మనకు కృష్ణార్జున యుద్ధం, ఇలా అవన్నీ నాటకాలుగా ఉండేవి. గయోపాఖ్యానం కృష్ణార్జున యుద్ధం కింద వచ్చింది. అలా చాలా ఉండేవి కదా. అవి మీకు ఒకటి రెండు గుర్తున్నా తప్పకుండా మీరు ఫోన్ చేసి ఆ విషయాన్ని పంచుకోవచ్చు. సరే, మనం నెక్స్ట్ పాటలోకి వెళ్దాం. దీనికి ఇది ఒకప్పుడు బాగా హిట్ అయినటువంటి పాటల్ని మళ్ళీ మనం వింటూ ఉంటాం అన్నమాట, అలాంటి వాటిలో ఇదొకటి. ఈ పాట ఏ సినిమాలో ఒకవేళ మీకు గుర్తుంటే ఆ విషయాన్ని కూడా పంచుకోవచ్చు. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: కలిసిన మనసులు ఈ సినిమా నుంచి మనం ఇందాక విన్నటువంటి పాట. ఒక్క క్షణం, ఘంటసాల సుశీల గారి స్వరంలో ఇందులో శోభన్ బాబు, కేఆర్ విజయ, చంద్రకళ ఇలాంటి వాళ్ళు నటించారు ఆ సినిమా. మాస్టర్ వేణు మ్యూజిక్ డైరెక్షన్ లో అన్నమాట. నేను అయితే ఈసారి ఇది ఇంతకుముందు అంతగా నేను చేసినట్టు లేదు షోలో. ఈసారి నేను ఒక పని చేద్దాము, మీకు నేను ఇంగ్లీష్ లో ఈ లిరిక్స్, మన తెలుగు సినిమా మంచి పాపులర్ తెలుగు సినిమాలే, సినిమాల పాటలే, వాటిని నేను ఇంగ్లీష్ లో లిరిక్స్ చెప్తాను. మీరు తెలుగు సినిమా పాట లిరిక్స్ కనుక్కోగలరేమో చూద్దాం. కనుక్కుంటే 9726361966 కి ఫోన్ చేయొచ్చు మీరు. రెడీనా? అయితే మొదలు పెట్టేస్తాను నేను. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది, దాన్ని తెలుగులో మీరు కనుక్కోవాలి ఏమిటి అన్నది. ఓకే, ఇంగ్లీష్ లో, వాట్ ఎ వండర్ఫుల్ వెడ్డింగ్ ఫీస్ట్ ఫిల్డ్ విత్ అమేజింగ్ డిషెస్. వాట్ ఎ వండర్ఫుల్ వెడ్డింగ్ ఫీస్ట్ filled with amazing dishes. ఇది ఆ తెలుగు పాటని ఇంగ్లీష్ లోకి మార్చుకుంటే అలా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఏ తెలుగు పాట? మళ్ళీ ఒక్కసారి, వాట్ ఎ వండర్ఫుల్ వెడ్డింగ్ ఫీస్ట్ ఫిల్డ్ విత్ అమేజింగ్ డిషెస్. రేడియో సురభి, మీకు ఇంటింటా రేడియో సురభి. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మీరు రేడియో సురభి వినాలి అంటే 107.9 FM HD3A కాకుండా ఈ iOS లేకపోతే ఆండ్రాయిడ్ ఈ వాటిల్లో కూడా ఈ యాప్ ద్వారా మీరు వినొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లోనూ రేడియో సురభి ఉంటుంది. ఇందాకటి పాట మీకు గుర్తుకొస్తే ఇందాక చెప్పినటువంటి లిరిక్స్ ని గుర్తుకొచ్చిందా? ఓకే, ఎప్పుడు తప్పకుండా ఫోన్ చేయండి. ఓకే, ఇంకో మంచి పాట వినేద్దాం.
1: సరిగమ్మ, నేను మా అమ్మ

0: మహాన.
1: ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీకు ఈ ఇంగ్లీష్ లో ఈ పాటని నేను చెప్తాను. తెలుగులో చాలా ప్రసిద్ధమైనటువంటి పాటే, దీన్ని తెలుగులో ఏంటో చెప్పాలి మీరు. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది అంటే, వాట్ ఎ వండర్ఫుల్ వెడ్డింగ్ ఫీస్ట్ ఫిల్డ్ విత్ అమేజింగ్ డిషెస్. వాట్ ఎ వండర్ఫుల్ వెడ్డింగ్ ఫీస్ట్ ఫిల్డ్ విత్ అమేజింగ్ డిషెస్. ఇది ఈ పాట సాహిత్యం ఇలా ఉంటుంది ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసుకుంటే. అది తెలుగులో ఏమిటి అన్నది నేను అడిగాను. మనం మిస్సమ్మ పాటలో, మిస్సమ్మ సినిమా నుంచి ఆ పాట విన్నాం కదా. మిస్సమ్మ సినిమా తమిళ్లో కూడా, తర్వాత మనకు హిందీలో కూడా దాన్ని నిర్మించారని మీకు తెలిసే ఉంటుంది. కానీ హిందీలో నటించినటువంటి ఆ హీరో ఎవరో మీకు చెప్పగలిగితే చూద్దాం. హిందీలో నటించినటువంటి ఆ హీరో ఎవరు? మిస్సమ్మ సినిమా హిందీలో తీస్తే అందులో ఎవరు నటించారు, ఎన్టీఆర్ పాత్రని ఎవరు చేశారు? హలో అండి, లేడీస్ సర్వీస్ ఫోన్ చేశారు. చెప్పండి సుగాత్రి గారా.
2: బాగున్నారండి.
1: బాగున్నాను, చెప్పండి.
2: మీరు అడిగిన పాట వివాహ భోజనంబు వింతైన వంతయంబు.
1: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, 100% కరెక్ట్. Yes, yes.
2: Yeah, Maya Bazaar.
1: Yeah, Maya Bazaar. Thank you, Andy.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week my office event ki please take care of the catering, okay?
1: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu.
1: Idi office party a leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Akattukuntam, opattu padtam. Radio Surabhi.
0: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. America lo telugunestam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

రేడియో సర్వీక్ పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మీ ముందుకి తెస్తున్నది మీ ఆర్జే ఇక్బాల్. ప్రతి ఆదివారం లాగానే ఇవాళ కూడా మనం కొన్ని మంచి గీతాలతో మొదలు పెట్టాం. తర్వాత పద్యభాగం నుంచి కొన్ని పద్యాలు విన్నాం, సంభాషణలు విన్నాం. ఆ తర్వాత నేను ఒక పాటకి ఇంగ్లీష్ లో లిరిక్స్ చెప్తే మనకు సుగాత గారు కరెక్ట్ గానే చెప్పారు, అది వివాహ భోజనం అని. ఓకే, అలాగే ఇంకొన్ని అలాగే మనం చూద్దాం మీరు ఎంతమంది అందులో దాన్ని మీరు వీటిని గుర్తించగలలేదో. ఓకే, ఓకే, ఇంకో పాట ఇది, ఇది కూడా పాత పాటే. ఈ పాత పాట ఓకే, కమ్ మై గోల్డెన్ బ్యూటీ, లేకపోతే కమ్ మై గోల్డెన్ గోల్డెన్ డాల్ అనుకోవచ్చు. కమ్ మై గోల్డెన్ డాల్, లెట్ అస్ సెలబ్రేట్ అవర్ వెడ్డింగ్ వెడ్డింగ్ అండర్ ది షేడ్, అలా అనుకోవచ్చు. కమ్ మై గోల్డెన్ డాల్, లెట్ అస్ సెలబ్రేట్ ది వెడ్డింగ్. ఇది ఏ తెలుగు పాట, ఇది చాలా బాగా ప్రసిద్ధమైన పాటే. బేసికల్లీ ఆ పాట తెలుగులో కూడా హిందీ ట్యూనింగ్ తో వచ్చిన పాటే. ఎనీవే, మీకు గుర్తొస్తే ఫోన్ చేయండి 9726361966. ఈ లోపల ఇంకో మంచి పాట వినిద్దాం. ఈ సినిమా తెలిస్తే చెప్పండి, ఈ సినిమా లేకపోతే ఇందులో నటించినటువంటి హీరో ఎవరు, ఎవరైనా తెలిసినా తప్పకుండా ఫోన్ చేయండి. ఇదిగోండి ఈ పాట ఇప్పుడు మీకోసం. ఈ పాట కూడా దాదాపు ఈ సినిమా దాదాపు 56 అనుకుంటా, ఆ టైంలో 55 56 ఆ టైంలో వచ్చినటువంటి సినిమా, 56 ఆఫ్ కోర్స్. ఇదిగోండి ఈ పాట.

ఇప్పుడు ఉన్నటువంటి పాట ఇలవేల్పు. ఈ సినిమాలో నాగా హీరో ఎవరైనా అడిగాను, ఎవరైనా చెప్పగలరేమో చూద్దాం. ఇది 56 లో వచ్చినటువంటి సినిమా. అంజలిదేవి, జమున కూడా నటించారనుకుంటా ఈ సినిమాలో. అయితే ఇందాక నేను అడిగాను కదా పాటకి సమాధానం వచ్చేసింది. ఇందాక నేను అడిగినటువంటి ఇంగ్లీష్ లిరిక్స్ కి తెలుగులో ఏ పాట అన్నది చక్కగా కరెక్ట్ గా ఊహించారు సుగాతి గారు చెప్పారు. ఆ పాట వినిపించేస్తాను. ఎందుకు ముందు ఇంగ్లీష్ లో కమ్ మై గోల్డెన్ డాల్ లెట్ అస్ సెలబ్రేట్ అవర్ వెడ్డింగ్ అన్నది. ఆ పాట ఏది అన్నది ఇప్పుడు మీకు డైరెక్ట్ గా వినిపిస్తే సరిపోతుంది కదా, కాబట్టి ఆ పాట ఇప్పుడు మీకు డైరెక్ట్ గా వినిపిస్తాను. విన్న తర్వాత మళ్ళీ మనం ఇలాంటివే మనం ఆడుకుంటాం. ఎందుకండి ఈ పాట రక్త సంబంధం సినిమాలో.

0: ఓకే, విన్నారు కదా ఇది ఆ పాట ఇందాక. అలాగే ఇంకో పాట చెప్తాను మనకు, ఇంకో ఒకటి రెండు లాగా చేసుకోవచ్చు. ఇంకో పాట ఇంగ్లీష్ లిరిక్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ లో ఇలా ఉంటుంది. మై బిలవ్డ్ హూ స్లీప్స్ విత్ ఇన్ మై హార్ట్, ది కంపానియన్ హూ ఎన్చాంట్స్ మీ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్. ఓ బిలవ్డ్, ఓ బిలవ్డ్, బిలవ్డ్ హూ స్లీప్స్ విత్ ఇన్ మై హార్ట్, ది కంపానియన్ హూ ఎన్చాంట్స్ మీ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్. ఇది ఏ తెలుగు పాట అయి ఉంటుంది? ఊహిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ లోపల మనం ఒకసారి ఇండియా టుడేకి వెళ్ళొద్దాం. డాలస్ ఫుడీస్ తప్పకుండా వెళ్లాల్సిన చోట అండి ఇది. లిజన్ అప్. వీకెండ్ ప్లాన్స్ మేక్ దెమ్ డెలీషియస్ విత్ ది గ్రాండ్ వీకెండ్ బఫే అట్ ఇండియా టుడే రెస్టారెంట్. ఏ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరైట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్. వీకెండ్ అయితే బఫే, థర్స్డేస్ అయితే చాట్. అలాగే మీరు వెళ్లాల్సిన ఇండియా టుడే ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే 151 North నోలిన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్, టెక్సాస్ 7609. ఇండియా టుడే, కమ్ హంగ్రీ లివ్ హ్యాపీ. మన కార్యక్రమంలో నేను ఇందాక ఇంగ్లీష్ లో మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను, దీన్ని తెలుగు పాట. ఇది చాలా పాత పాట, ఇది కూడా చాలా పాత అది కాదు, అదే పాతది అంటే దాదాపు 50-60 సంవత్సరాల క్రితంది. ఎలా ఉంటుందంటే, మై బిలవ్డ్ హూ స్లీప్స్ విత్ ఇన్ మై హార్ట్, ది కంపానియన్ హూ ఎన్చాంట్స్ మీ ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్. ఇది ఏ తెలుగు పాట అయి ఉంటుంది అన్నది తెలిస్తే ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ గుర్తుంది కదా, 972-636-1966. ఇందాక మనం విన్నటువంటి రక్త సంబంధం సినిమా, రక్త సంబంధం సినిమా పాసమలర్ అని తమిళ్లో వచ్చింది 1962. రక్త సంబంధం సినిమా సూపర్ సూపర్ హిట్ అది. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అయితే ఇందులో అంతకు ముందే ఎన్టీఆర్ సావిత్రి యాజ్ హీరో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. కానీ ఈ సినిమాలో అన్న చెల్లెలు కూడా అదే హిట్ ని తీసుకొచ్చారు. అదే సంవత్సరం అనుకుంటా గుండమ్మ కథ కూడా రిలీజ్ అయినా, అది అందులో వీళ్ళేమో హీరో హీరోయిన్లు కానీ ఇక్కడ అన్న చెల్లెలు అయినా కానీ రెండు హిట్ల అలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ అది చట్టంలో చిక్కుకుపోయి కొంతమంది కొన్ని కాంబినేషన్స్ రావట్లేదు, అది వేరే విషయం. కానీ అది ఆనాటి సినిమాల గొప్పతనం. సరే, ఇందాకటి పాట ఇంగ్లీష్ లో చెప్పాను కదా, మీకు గుర్తుకొస్తే తప్పకుండా ఫోన్ చేయండి. ఈ లోపల ఒక ఒక పాట, ఇంకో పాట వినేద్దాం. ఇది ఈ పాట వినిపించాలని నేను అనుకున్నప్పుడు ఇంక మళ్ళీ చాలా ఇప్పటి వరకు వినిపించిన చాలా ఇంతవరకు పాత పాటలే వినిపించాను కాబట్టి కొద్దిగా ముందుకెళ్దాం. ముందుకెళ్దాం అంటే ఒక సరే మనకు కాలర్ వస్తున్నా చూద్దాం. హలో అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వెంకట్ అండి.
0: వెంకట్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాయండి,
0: చెప్పండి సార్.
1: ఇది నా హృదయంలో నిద్రించి వచ్చింది ఆరాధన సినిమా.
0: మళ్ళీ గుర్తుపట్టేసారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గారు. సరే, ఆ పాట వినిపించేస్తాను ఇప్పుడు అదే పాటని. Okay, thank you.

అది విన్నారు కదా ఆరాధన, ఈ సినిమా నుంచి మనం విన్నటువంటి ఆ పాట. ఇంకో పాట కాదు కాని అలాంటిదే వినిపిస్తాను ఇప్పుడు ఇంగ్లీష్ లో. ఆ ఇంగ్లీష్ ది మళ్ళీ మనం చేద్దాము, కానీ ఈ లోపల ఈ ప్రత్యేకమైన ఇది ఈ పాట ఎవరి మీద చిత్రీకరించి ఉంటారో చెప్పగలగాలి చూద్దాం. మనం ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజులో ఫ్రంట్ లైన్ హీరోస్ తర్వాత సెకండ్ లైన్ హీరోస్ కూడా ఉండేవాళ్ళు కదా, అది గుర్తుంచుకోండి. అయితే ఈ పాట ఏ హీరో మీద చిత్రీకరించబడి ఉంటుందో

0: సినిమా నవగ్రహ పూజా మహిమ, నవగ్రహ పూజా మహిమ అందులో మళ్ళీ కాంతరం. కానీ ఈ పాట ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి పొంది, అంటే బాగా హిట్ అయింది. తర్వాత రేడియోలో తరచుగా వినిపించబడే పాటగా ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇది ఎప్పుడు 64లో ఉన్నటువంటి సినిమాలోనే ఆ పాట. అప్పటికే వాణిశ్రీ కొన్ని చెలికత్తె పాత్రలో ఇలాంటి వేస్తూ హీరోయిన్ గా ఇంకా ఎదగా తను వస్తున్నారు. అలాంటి టైంలో కాంతారావు తర్వాత వాణిశ్రీ హీరోయిన్ గా నటించిన విఠలాచార్య సినిమా. విఠలాచార్య ఇలాంటి ఎక్కువ సినిమాలు తీసుకున్నారు. నాకు ఈ నవగ్రహ పూజ మహిమ ఇలాంటి సినిమాలు కూడా అప్పుడు బాగా విజయవంతమయ్యేవి. అంటే ఆ ప్రజల్లో ఉండేటువంటి ఆ భావజాలం అది ఆ విధంగా ఉండేదేమో. ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీస్తే అసలు తీస్తారా ఎవరు? ఎవరు తీయలేరు. ఎనీవే, సో జస్ట్ థింకింగ్ లౌడ్లీ అన్నమాట. మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రయాణం కొనసాగిద్దాం. వింటూనే ఉండండి రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం

0: జాగ్రత్తగా మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు ఒక్క
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.siliconandhra.org. Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.

రేడియో సర్వై పునః స్వాగతం. మీరు వింటున్నారు ఇక్బాల్ తో ఆ రోజుల్లో అనే కార్యక్రమం. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇదే అలవరసలో అంటే 107.9 ఎఫ్ఎం HD3లో మీరు మీ ముందుకు నేను మీ ఆర్జే ఇక్బాల్ తీసుకొస్తూ ఉంటాను. అయితే ఈ కార్యక్రమంలో కొత్తగా ఈ కార్యక్రమానికి ట్యూన్ అయిన వారికి ఏంటి అంటే, ప్రతి ఆదివారం మనం అలా పాతకాలంలోకి వేరిస్తూ ఉంటాం. పాతకాలపు నాటి సంగతులు, అప్పటి గోల్డెన్ హిట్స్, వాటి గురించి మాట్లాడడము, అలాగే పద్య భాగంలో పద్యాలు వినడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అలాగే ఆదాన ప్రదానాలు, అలాగే కొన్ని హిందీ సినిమాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాము. ఇవాళ ప్రత్యేకంగా నేను ఈ సరదాగా తెలుగులో బాగా హిట్ అయినటువంటి కొన్ని పాటలన్నీ ఇంగ్లీష్లో ఆ లిరిక్స్ ని కొద్దిగా ఇంగ్లీష్ లో చెప్తున్నాను. వాటికి కరెక్ట్ సమాధానాలు మనకు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 3-4 పాటల గురించి అలాగే మనం మాట్లాడాము. అయితే ఇంకో పాట గురించి కూడా మనం మాట్లాడదాం. ఇంగ్లీష్ లో చెప్పమంటారా ఇది ఏంటి అంటే, ఇంగ్లీష్ లో ఈ పాటని మనం తర్జుమా చేసుకుంటే ఇలా ఉంటుంది. సపోర్ట్ ఆఫ్ మదర్, మదర్స్ సపోర్ట్, ఫాదర్ సపోర్ట్, విత్ యువర్ కంపానియన్షిప్, విత్ మై కంపానియన్షిప్, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ మై సపోర్ట్. ఇది ఏ సినిమా పాట అయి ఉంటుంది? ఇది 70s లో, ముఖ్యంగా 77 లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక సినిమాలోని ఒక పాట. అది గుర్తుంచుకోండి, 77 లో సూపర్ డూపర్ అయినటువంటి సినిమా నుంచి ఒక ఈ పాటలోని ఒక లిరిక్. మళ్ళీ ఒక్కసారి ఎలా ఉంటుంది అంటే, ఇంగ్లీష్ లో తర్జుమా చేసుకుంటే ఈ తెలుగు పాట ఎలా ఉంటుంది అంటే, మదర్స్ సపోర్ట్, ఫాదర్స్ సపోర్ట్, విత్ యువర్ కంపానియన్షిప్ అండ్ మైన్, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ మై సపోర్ట్. ఇది ఇలా ఉంటుంది. చూద్దాం మీలో ఎవరైనా గుర్తుపట్టగలరు ఏమో. 77 పాట ఇది, చూద్దాం. ఆ లోపల మనం మనకు స్మైల్స్ ఎంత, అంటే మన చిరునవ్వు మన నవ్వులు ఉండాలి అంటే అవి ఎంత జీవితంలో ఎంతటి ముఖ్య భూమిక వహిస్తాయో. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడెంటిక్స్ వాళ్ళు దీనికి మీకు సపోర్ట్ గా ఉంటారు. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ను మిస్ అవ్వకండి. వీళ్ళని మీరు సంప్రదించాల్సినటువంటి నంబర్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సాస్. మరొకసారి ఆ లిరిక్స్ హిందీలో కాదు, మీన్ ఇంగ్లీష్ లో. మదర్స్ సపోర్ట్, ఫాదర్స్ సపోర్ట్, విత్ యువర్ కంపానియన్ అండ్ మైన్, ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ మై సపోర్ట్. ఇది 77 లో సూపర్ డూపర్ అయినటువంటి ఒక సినిమా నుంచి ఒక పాట. గుర్తు వస్తే ఫోన్ చేయండి, ఆ పాటను నేను వినిపిస్తాను. కానీ ఈ లోపల ఒక ఇంకో పాటను తీసుకొచ్చాను. కొద్దిగా మనం ముందుకు వద్దాం. మరి పాత సినిమాలు కాదు, 70s 80s లోకి వచ్చిన కొన్ని పని చేస్తాను. లేకపోతే ఒక మంచి హిందీ పాట, ఆ రోజుల్లోని హిందీ పాట ఇది కూడా. మళ్ళీ ఇది ఈ పాటను ఈ సినిమాల నుంచి మొన్న క్రితం వారం అనుకుంటా వినిపించాను. అదే సినిమాలో నుంచి ఇంకో పాట ఇది, పరాస్మణి అని ఆ సినిమా, లక్ష్మీకాంత్ ప్యారలల్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక పాట వినిపించాను కదా, అది ఆ సినిమా నుంచి ఇంకో మంచి పాట, హెలెన్ డాన్స్ నంబర్ హిందీలో. ఈ పాట మనం వినేద్దాం.

0: హలో
1: హలో అండి, మాట్లాడుతున్నారు?
0: ఇది అడవరామ్ అమ్మతోడు అబ్బతోడు
1: ఎవరు? వెంకట్ గారా?
0: అవునండి.
1: ఓకే ఓకే, భలే గుర్తుపట్టే సార్. అది కూడా నేను కొద్ది కష్టమేమనుకున్నా కానీ గుర్తుపట్టే సార్. వినిపిస్తాను ఆ పాట కూడా తప్పకుండా. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. ఈ పాట హిందీ ఇది కొద్దిగా పాజ్ చేశాను ఆన్సర్ తీసుకోవడానికి, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ హిందీ పాట తర్వాత ఆ పాట కూడా విందాం అన్నా.

పరాస్మణి సినిమా నుంచి ఇందాక కట్టేటువంటి పాట మనం విన్నాము. ఎందుకు ప్రత్యేకంగా ఈ పరాస్మణి నుంచి వినిపించాను అంటే, ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా మీకు? తెలుగు హీరోయిన్. ఈ సినిమా హిందీలో పరాస్మణి, పరాస్మణి హిందీలో అంటారు కానీ దాన్ని యాక్చువల్ గా పలకాలంటే స్పర్శమణి అనొచ్చు. స్పర్శమణి, ఈ స్పర్శమణి ఉంటుంది కదా, అది ఇందులో తెలుగు గీతాంజలి గారు అందులో హీరోయిన్ గా నటించారు. ఇందాక వాటి విన్నటువంటి పాట మాత్రం అది హెలెన్ డాన్స్ చేసినటువంటి పాట అది. ఓకే, మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఇందాక వెంకట్ గారు చెప్పారు కాబట్టి, అమ్మ తోడు అబ్బ తోడు నా తోడు నీ తోడు, అది కరెక్ట్ ఆన్సర్. ఆ పాట మనం వినిద్దాం ఇప్పుడు.

విన్నాం కదా అడవి రాముడు సినిమా నుంచి పాట. 77 లో మూడు సినిమాలు ఎన్టీఆర్ వి అంటే చాలా సినిమా 10-12 వచ్చాయి కానీ అందులో ఈ మూడు సినిమాలు అత్యధికంగా చేసినటువంటివి. జనవరిలోనేమో దానవీర సురకన్న, తర్వాత ఏప్రిల్ అనుకుంటా అడవి రాముడు, ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఇది ఎన్టీఆర్ జయప్రదదే మన యమగోళ. ఈ మూడు సినిమాలు ధంకా బజాయించాయి. గణేష్ చతుర్థి వస్తుంది కదా, గణేష్ చతుర్థి మహాప్రసాదం. ఇండియా బజార్ వాళ్ళ గణేష్ ఎలా అంటే ఇప్పుడు డాలస్ లో బ్రింగ్ బప్పా హోమ్ దిస్ గణేష్ చతుర్థి, ప్రీ బుక్ యువర్ గణేష్ విత్ ఇండియా బజార్ త్రూ ది ఇండియా బజార్ యాప్, ఐడల్స్ అవైలబుల్ అప్ టు 4 feet. అండ్ హియర్ ఇస్ ది ఫన్ పార్ట్, ప్రీ బుక్ గణేష్ అబౌవ్ 15 inches బిట్వీన్ August 31st to September 11th ఈ మధ్యలో. అండ్ యూ కుడ్ విన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ ఎ రోబో వాక్యూమ్ అండ్ అప్ టు 75-inch స్మార్ట్ టీవీ ఆర్ అండ్ iPhone 17 Pro. సో డోంట్ వెయిట్, డౌన్లోడ్ ది ఇండియా బజార్ యాప్ అండ్ ప్రీ బుక్ యువర్ బాపా టుడే. ఓకే, మనము ఇంకొన్ని మంచి పాటల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇందాక లైనప్ చేసి పెట్టాను కానీ మొదట పాట వినిపించాను, మీకు గుర్తుందా? పచ్చ పచ్చని చిల్లుక ఆ పాట, కలిసి వచ్చిన అదృష్టం ఆ సినిమాలోది. దాని డైరెక్టర్ కె విశ్వనాథ్ అని చెప్పాను కదా, అప్పటి ఇది 68 లో సినిమా, అప్పటి సినిమా. విశ్వనాథ్ అంటే మీకు మనకు చాలా మందికి గుర్తుకొచ్చేవి శంకరాభరణం నుంచి ఆయన తీసినటువంటి సినిమాలు, ఎస్ అక్షరంతో మొదలయ్యే సినిమాలే మనకు బాగా మదిలో రిజిస్టర్ అయి ఉన్నటువంటి పరిస్థితి మనకు. కానీ అంతకుముందు కూడా చాలా సినిమాలు తీశారు, అంతకుముందు మంచి హిట్ సినిమాలు. అందులో ఒకటి కలిసి వచ్చిన అదృష్టం అని గురించి మాట్లాడుకున్నాం, తర్వాత శారద ఇలాంటివి తీశారనుకోండి. అయితే ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలోదే ఇంకో మంచి సినిమా ఇప్పుడు మీకు అందులోంచి ఒక పాట వినిపించబోతున్నాను. దీని గురించి కూడా మొన్న నేను శుక్రవారం షో చేస్తున్నప్పుడు ఒక దీని గురించి కూడా మాట్లాడుకున్నాను. ఈ సినిమా గురించి మీకు సినిమా గుర్తుకొస్తే చెప్పండి. 9726361966 ఇదిగోండి ఈ పాట ఆ సినిమాలోది.

ఎనిమిది దిక్కులు ఒక్కటై నటుల ఎండ వెన్నెలై వెల్లువై నటుల నితాక్షుడే తుషారాద్రి విధి విశాలాక్షితో తాళ లయగతుల నటనం ఆ

గంగ శివ నెత్తి పొంగగా నెల వంక సిగ పువ్వు నవ్వగా హరిహరాత్మక మగుచు అఖిల ప్రపంచం గరుడ నాగానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే ఆడెనే.

అది విన్నారు కదా శుభోదయం నుంచి మనం ఇందాక సుగత గారు కూడా మాట్లాడారు. అది ఏంటంటే ఇందులో పాటలన్నీ బానే ఉంటాయి. ఇది ఈ పాట ప్రత్యేకంగా ఎందుకు అంటే నటన మాడేనే అంటే లేడీ వాయిస్ లో నీ ఆ ట్యూనింగ్ తర్వాత మగ వాయిస్ లో ఆ ట్యూనింగ్ టూ డిఫరెంట్ గా ఉంటాయి పలికే విధానం. ఎందుకు అంటే పాత్ర స్వభావం. పాత్ర ఏమిటి అంటే తను గర్భవతిగా ఉన్నటువంటి హీరోయిన్ పాడేటప్పుడు ఆ కొద్దిగా స్లోనెస్, ఆ తర్వాత అందులో సుశీల గారు పలికించినటువంటి ఆ విధానము మనకు చక్కగా తెలిసిపోతూ ఉంటుంది. ఏంటంటే తను షీజ్ గర్భవతి, తర్వాత నటనం అంటే తను మా లోపల ఉన్నటువంటి ఆ శిశువు కాళ్ళు కొడుతూ ఉంటారు కదా, కాళ్లతో ఆడుతూ ఉంటారు, అలాంటి భావాన్ని పలికించడం అన్నమాట ఆ పాటలో. సో అది మనం నాట్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అలాగే నాట్యానికి గానానికి సంబంధించినటువంటి ఒక మంచి సినిమా ఆ రోజుల్లో ఒక ఇది ముందు హిందీలోనే వచ్చింది, కరెక్ట్, హిందీలో ముందు వచ్చింది ఈ సినిమా, తర్వాత తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది, హిందీలో ఆఫ్ కోర్స్ సూపర్ హిటే. ఈ సినిమా ఒక నాట్యము తర్వాత పాట, ఒక నాట్యకర్తే తర్వాత మంచి గాయని మెయిన్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి ఈ సినిమా పేరు మీకు గుర్తుకొస్తే చెప్పండి. అందులో నుంచి ఒక పాట ఇప్పుడు మీకు వినిపించేస్తాను.

0: 93.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
2: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Meeku marinta cheru kaabothundi. Keep listening, me Nestam Radio Surabhi.
5: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకేం నచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
10: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

జీడేశ్వరు ఈ కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్న ఈ కార్యక్రమం ఇంకో చివరి అర్ధగంట పరిధిలోకి వచ్చేసాం మనం. ఇక్బాల్ తో ఆ రోజులని కార్యక్రమం ప్రతి ఆదివారం మీకు తెలిసినట్టుగానే 7 గంటల నుంచి 9 గంటల వరకు మనకు ఒక కాలర్ వస్తున్నారని ఆ నీరు తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, రేడియో సర్ మీకు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? సినిమా పేరు ఏంటన్నారు? అనురాగ దేవత. ఎస్ ఎస్ రైట్ రైట్ ఆన్సర్ అది. ఆ పాట పూర్తిగా మధ్యలో మనకు బ్రేక్ వచ్చేసింది, మళ్ళీ వినిపిస్తుంది ఆ పాట పూర్తిగా. థ్యాంక్స్ థ్యాంక్స్. నేనే రిక్వెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ. అది మనకు ఆ పాట మన బ్రేక్ లోకి వెళ్లే ముందు కొద్దిగా నేను గమనించలేదు, ఎక్కువగా అది కొద్దిగా పాస్ అయింది. నేను మళ్ళీ దాన్ని కొనసాగిస్తాను ఆ పాటని.

అనురాగ దేవత, ఇందాక వెంకట్ గారు చెప్పినట్టుగా అనురాగ దేవత మనకు ఇందులో అంటే ఆ కాలంలో ఒక మాస్ హీరో కూడా ఒక మంచి కథా చిత్రం, అది ప్రేమ కథ టైప్ ఆఫ్ చిత్రంలో నటించి కూడా అదే కాలంలో ఎన్టీఆర్కి చాలా మాస్ సినిమాలు పడ్డాయి. అదే కాలంలో మళ్ళీ ఇది కూడా ఒక హిట్వే అలా చూసుకుంటే మనకి. ఓకే, మనం ఈ 80s లో ఉన్నాం కానీ కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్ళేసి ఒక మంచి ఏఎన్ఆర్ పాట వినాలనుంది. ఏఎన్ఆర్ ప్రసార అయినటువంటి పాట. అప్పుడు ఈ సినిమాలో లక్ష్మి అప్పుడు హీరోయిన్ గా నటించారు, కానీ హీరోయిన్ కాకుండా హీరోకి చెల్లెలి పాత్రలో ఇంకో నటీమణి వహీదా రెహమాన్ నటించారు. సినిమా పేరు ఆఫ్ కోర్స్ మీకు తెలిసి ఉంటుంది, ఇది బంగారు కళలు. అందులో నుంచి ఒక మంచి పాట లక్ష్మి అండ్ ఏఎన్ఆర్ మీద ఉన్నటువంటి పాట.

బంగారు కళ్ళని సినిమా నుంచి పాట మనం విన్నాం కదా. ఇందాక చెప్పినట్టుగా మనకు రోజులు మారాయి ఆ సినిమాలో వహీదా రెహమాన్ పాటలు నటించారు. ఆ తర్వాత ఇంకో సినిమాలో హీరోయిన్ గా నటించారు ఎన్టీఆర్ తో పాటు జానపద సినిమా, మళ్ళీ కనిపించలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో వచ్చారు నాటయ్య హీరోయిన్, హీరోకి చెల్లెలి పాత్ర అనుకుంటా. అది ఇండియా బజార్ బ్రింగ్స్ యూ ది కిడ్స్ ఎంటర్ప్రీన్యూర్ కార్నివాల్ దిస్ సాటర్డే. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ నిన్న అయిపోయిందండి, జస్ట్ రిమైండర్. దీనికి ఇండియా బజార్ కిడ్స్ కార్నివాల్ చేశారు. ఇందాక కూడా ఇండియా బజార్ గురించి మనం మాట్లాడుకున్నాం గణేష్ చతుర్థికి సంబంధించి. అండ్ మీరు ఈ కిడ్స్ కార్నివాల్ కి వెళ్లి మీరు ఎంజాయ్ చేసే ఉంటారని అనుకుంటున్నాము. సో ఈ కిడ్స్ కార్నివాల్ ఇండియా బజార్ తెచ్చినటువంటి ఒక ప్రోగ్రాం. మనం ఇంకో 15 నిమిషాల పరిధిలోకి వచ్చేసాం కార్యక్రమం ముగించడానికి. ఇంక ఈ చివరిలో పెద్దగా ఒక టాపిక్ అంటూ లేదు, మీరు ఏ పాట అడిగినా నేను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నా ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి పాటల్ని కూడా మీకు వినిపిస్తున్నాను. మామూలుగా నా ప్రోగ్రామ్ అయితే మనం 30s 40s నుంచి మొదలైనా చివరి అరగంటలో కొన్ని కొత్త పాటలు అంటే మరి నేను ఆ రోజుల్లో కాబట్టి నేను ఒక లిమిట్ వర్క్ ఉంటుంది. 90s తర్వాత పెద్దగా నేను పాటల్ని వినిపించను, 90s వరకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సో అలాంటి వాటిల్లో ఒక పాట ఇప్పుడు మీకు, ఈ పాట వినేసి ఇది వినే ఉంటారు. ఇది ఆ రోజుల్లో రేడియోల్లో బాగా మోగినటువంటి పాటే. ఆ తర్వాత టీవీలో మొదట్లో చిత్రలహరి అది వచ్చేది కదా, చిత్రలహరిలో కూడా బాగా మారుమోగినటువంటి పాట. ఈ పాట వినేసి ఇది ఏ సినిమాలో ఉందో మీకు తెలిస్తే ఫోన్ చేయండి. ఇదిగోండి ఈ పాట.

0: మీరు ఆనేరు వచ్చేసారు ఇందాక పాట అయిపోయింది కాబట్టి ఆనేరు వచ్చేసారు. ఈ పాటలో నేను అడుగుదాం అనుకున్న ప్రశ్న ఏమిటి అంటే, అఫ్కోర్స్ జడగంటలు కరెక్టే, కానీ ఇందులో కొమ్మ అన్న పదం ఉపయోగించబడుతుంది కదా, ఎవరమ్మా ఈ కొమ్మ అంటే ఈ కొమ్మ అన్న దానికి అర్థం ఏమిటి అని.
1: అంటే పాటకు సంబంధించి మాత్రము అమ్మాయి అనుకుంటున్నా.
0: రైట్, కొమ్మ అంటే ఇక్కడ అమ్మాయి అన్న అర్థాల్లో తీసుకోవాలి అది. లిటిల్ గా కొమ్మ అంటే చెప్పు కొమ్మ కాదు, అమ్మాయి కొమ్మ. రైట్ రైట్ ఆన్సర్ అండి.
1: ఈ సినిమాలో చాలా పాటలు బాగుంటాయి మేడం, రెండు మూడు సినిమా అసలు కానీ పాటలే చాలా ఫేమస్.
0: పాటలు అంటే సినిమా పాటలు ఆడిందో తెలియదు కానీ పాటలు అయితే అన్ని ఫేమస్. జస్దాసు పాడినటువంటి పాట అది ముఖ్యంగా కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్షన్ లో, ఇట్స్ ఏ టోటలీ డిఫరెంట్ లెవెల్ అది. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మనము ఇంకో ఒకటి రెండు పాటలు అయితే తప్పకుండా వినొచ్చు, కానీ ఈ లోపల మన రెస్టారెంట్ ఓనర్స్ కి ఒక చిన్న సందేశం ఏమిటంటే, డీల్స్ బనానా .com అనేదండి ఈ రెస్టారెంట్ ఓనర్స్. వీళ్ళు సపోజ్ రెస్టారెంట్ ఓనర్స్ కి స్లో అవర్స్ ఉన్నాయనుకోండి, టూ లెస్ వాకింగ్స్ ఉన్నాయనుకోండి, సో దెన్ డీల్స్ బనానా .com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. రెస్టారెంట్స్ ఓనర్స్ కి ఇంకో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి అంటే, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా AI డస్ దిస్ హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో వాళ్ళ మీద మీరు మొత్తం భారం వేసేయచ్చు. దేర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్ అండ్ పర్ ఆర్డర్ కమిషన్. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, మొదటి 50 రెస్టారెంట్స్ ది ఫస్ట్ 50 రెస్టారెంట్స్ హూ ఆర్ యునో గెట్ ఇన్ టచ్ కెన్ గెట్ ది క్లోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ మీరు డోంట్ జస్ట్ వెయిట్, జస్ట్ యునో వాక్ ఇన్ గివ్ దెమ్ ఎ రీజన్. సో వీల్ డీల్స్ బనానా .com కి వెళ్ళేసి టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాకిన్స్. ఇంకో 7 నిమిషాల టైం మాత్రమే ఉంది, కానీ ఇంకో పాట మీకు ఇక్కడ మొదటగా ఈ పాట వినిపించేస్తాను. చాలా రోజుల తర్వాత ఈ పాటను వినిపిస్తున్నాను. ఈ పాట మనకి 80s లో 90s లో వస్తుంది కాబట్టి ఎక్కువగా వినిపించలేకపోయాను, కానీ ఈసారి మీకు వినిపించేస్తాను ఈ పాట. ఈ పాట వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ సాంగ్ ఆల్సో. మీకు ఏ సినిమా గుర్తుకొస్తే ఫోన్ చేయండి, ఈ పాట ఎప్పుడు మీకు

ఈ పాట చాలా పెద్ద పాట, నేను అంత గమనించలేదు. ఈ పాట పూర్తిగా అయ్యేసరికి నా కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఒకసారి మీతో సెలవు తీసుకుందామని నేను మళ్ళీ వచ్చేసాను. చాలా సరదాగా సాగినటువంటి కార్యక్రమానికి ఫోన్ చేసిన వాళ్ళందరికీ, వింటున్న వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోసారి కృతజ్ఞత. తర్వాత మీ ఆశీస్సులు లేడీసులు ఉంటాయని ఇప్పటికీ ఆశిస్తూ నేను మీ ఆర్జే ఇక్పాల్ సెలవు తీసుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ అండ్ మళ్ళీ ఇంకో కార్యక్రమం వచ్చే ఆదివారం మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఇంటూనే ఉండండి రేడియో సురభి, ఇంటింటా రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: ఇండియాకి తెలుగుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com or write to support@mypursue.com.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో

0: కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలీ. హరేలీ, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 ఎఫ్ఎం HD3.
13: నన్నకు తిం.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page. Page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi.

the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today. ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, timing aina, diga thodga Radio Surabhi, America lo telugu istam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ఇల్లు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
8: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: Istinamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: Nanda G3 at 919-491-4514.
1: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం. నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రాణుగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రాముగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: Even though we face the difficulties of today and tomorrow, I have a dream.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోది అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 1 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
13: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
4: రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GP

0: Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: skills, calibration, knowledge, though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: 107.9 FM HD3.

0: ఐ ఎం రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3. Hey, Hyderabad! Are you guys ready to rock and roll? I can't hear you! Let's do this!

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: highly specialized skills, calibration knowledge though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, I'm Enemy Arti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Sorbiani. Kotta frequency tosna ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck Radio Sorbiani.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Ladies and gentlemen,

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోసి. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: ఈ డిజ్నీ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా డోంట్ వరీ జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్ క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్ విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514 ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ
9: అందరికి నమస్కారం నేను మీ విజయన్ ఆదిత్య
10: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్
11: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి
12: రేడియో సురభి
13: రేడియో సురభి
10: రేడియో సురభి
11: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తాం
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: ಒಗ್ಗಟ್ಟಾಗ ಜೈಮ.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
3: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరిక 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఏదో వడ, ఏదో బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening, me next time, Radio Surabhi.
0: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
11: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, ఏదో వడ, ఏదో బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్,

0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మెదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality though. Meeku marinta cheru kaapotham. Keep listening to me, Nestam Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
9: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మెదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cheru kaapotham. Keep listening to me, Nestam Radio Surabhi.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
11: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
14: Radio Surabhi.
15: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి మనీ టిక్కా, మిర్చి మీకావా, పరాటా కూడా.
2: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotham. Keep listening, me nestam Radio Surabhi.
5: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
15: Radio Surabhi.
14: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
12: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
9: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
2: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
1: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్
15: క్యాటరింగ్.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening me Nestam Radio Surabhi.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
7: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0211.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palle

0: Awesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's Weekend Breakfast Buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dine-in, takeaway or full-service catering.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: from Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruva kabothundi. Keep listening me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Chapman sir, what you'd like to order?
8: Bhaiya, any specials me dagara?
7: Actually there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B executive special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili garlic lotus and amki paneer tikka, chami kava paratha.
8: Endu bro, ganni cheppino, nen specials matrame adina.
7: Inga unnai, cheppantara? ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సాస్.కామ్. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
9: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: Yes, Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Mintunnaru and ee time lo oka Japanese proverb cheptunna. Japan lo matra ade Japanese proverb ani cheppanu gaani tellane cheptanu. Okay, Japan lo kadu, in fact English cheptanu, konchi comfortable ga untadi. Okay, so matter enante oka andre em cheptarante, oka vela nu ganaka bus miss ayyav anuko, maybe you avoided the accident. If you get rejected, maybe you were saved from the wrong place. If they left, maybe they made room for who is coming. The universe protects in a way that looks like bad and luck at first. Trust the D2 and you chepparu not. So deeniki supporting inko vishayam cheppali ante, Top Gun Maverick lo oka hero untadu anamata, ante basically

అది మ్యాటర్. సింపుల్ గా ఈ పాట యాంగిల్లో ఆల్రెడీ మనకి తెలుగులో చెప్పేశారు సిరినల్ సీతారాం శాస్త్రి గారు, అది మ్యాటర్. సో ఇన్ఫాక్ట్ టాప్ గన్ మ్యావరిక్ లో ఉన్న ఆ యాక్టర్ కూడా ఫస్ట్ ఈ రోల్ చేయడం ఏంటి, టామ్ క్రూస్ ఓకే ఫైన్ గానీ

తనాదన మినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. హైదరాబాద్ లో ఉంటూ ఉంటూ నేను అసలు వర్షాలు పర్లేదు అటు ఇటుగా రోజులు ఐ మీన్ 3 రోజులు ఒక్కసారి అలా లైట్ గా పలకరిస్తుంటే ఫైన్ థింగ్స్ గాట్ బెటర్ ఏమో అని అనుకున్నాం. ఓకే బట్ టెక్సస్ వెదర్ గురించి మాట్లాడుతూ మా సీనియర్ మాట్లాడుతూ ఉంటే షీ టోల్డ్ అసలు అది టెక్సస్ వెదర్ కెన్ బి అన్ప్రిడిక్టబుల్ అట్ ఎనీ టైమ్. అంటే ఈ రోజు ఆనందపడి ఏదో లైట్ గా కొంచెం సెటిల్ అయింది లైట్ గా ఎక్కడో ఒక వర్షం పడుతుందని చెప్పి రేపు దీనికి బాగానే ఉంటుంది కూడా అసలు పొరపాటు అసలు అవ్వదు ఆ ఛాన్సే లేదు అని చెప్పి చెప్తాను. అండ్ ఇంకొక ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటంటే నేను నిన్న మా గోదావరి డిస్ట్రిక్ట్ కి వచ్చాను అనమాట, బేసిక్ గా మా అమ్మ వాళ్ళకి ఫర్ వన్ వర్క్. ఓకే సో ఒక్కసారి అలా బయటకు వెళ్ళి జస్ట్ కొబ్బరి బొండం కోసం ఎత్తుకెళ్ళి మాస్టర్ కొబ్బరి బొండం కోసం అండ్ 3-4 ప్లేసులు ఆల్మోస్ట్ లేవు అవుట్ ఆఫ్ స్టాక్ ఇట్లాంటివి అని చెప్పారు. అది పక్కన పెడితే ఒకే ఒక ప్లేస్ దొరికితే కోకోనట్ జ్యూస్ మాత్రం చేస్తున్నారట. మా వాళ్ళు ఏంటో ట్రెండ్ అయినా దొరికితే మాత్రం అదే ఫాలో అవుతారు అనమాట, బేసిక్స్ కూడా మర్చిపోతుంటారు. అది పక్కన పెడితే ఎండ ఎలా ఉందనుకుంటున్నారు, మామూలుగా లేదు. నేను అడిగనమాట లిటరల్లీ పీపుల్ అంటే అక్కడ అన్న సర్కాసం గురించి మీకు సెపరేట్గా చెప్పక్కర్లేదు కదా, ఆ రేంజ్ సర్కాసం ఉంటుంది. సో ఏంటంటే వర్షాలు పట్టలేదా అని అడిగనమాట. అడిగితే అన్న నేపాల్లో వచ్చిన క్లడ్జ్ లో సగం వచ్చినా బాగుండన్నా అని అంటాడు. ఎటకారంగా అన్నాడు కానీ పాపం అంత బాధలో ఉండడం అవుతుంది నాకు, అది మ్యాటర్. ఓకే సో ఇలాంటి వాళ్ళ మధ్యలో మీరు మాత్రమే ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీలింగ్ బ్యాడ్ యూఆర్ హ్యావింగ్ హెవీ టెంపరేచర్స్ ఆర్ ఎక్సెసివ్ హీట్ అని ఫీల్ అయితే మాత్రం కంగారు పడద్దు. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ బోట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ద యూనివర్స్ సారీ ఇన్ ద వరల్డ్, అది మ్యాటర్. ఓకే బ్యాక్ టు బ్యాక్ 2 పాటలు వస్తున్నాయి ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మంచి పాట వస్తుంది మీకోసం విని. ఓకే ఒక మంచి ఎస్ బ్యూటిఫుల్ మెలడీ ఒకటి సెట్ చేద్దాం. అసలు ఈ మధ్యన కొంచెం పెళ్లి సీజన్ కూడా స్టార్ట్ అయిందని చెప్పారు, సో వాళ్ళకి కూడా కొంచెం వైబ్ ఉంటారు కాబట్టి పాట సెట్ చేద్దాం. I think everyone guessed yesterday. Okay, Madhavan fans over there, this song is for you only on Radio Sulbi Sounds Like Home.

0: అది బ్యూటిఫుల్ పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ యూత్. ఇంకే చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో ఉంది చూడండి. కొంచెం రీజన్ లేకుండా హీరో హై అయినప్పుడు ఫ్యాన్లతో గాలి వస్తూ ఉంటది, అదొక్కటి తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనమాట. అది కాసేపట్లో యాడ్ బ్రేక్ మనం పలకరిస్తుంది, అంతమంది ట్రాఫిక్ మాట్లాడుకుందాం. రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్ అని అంటూ పొద్దు పొద్దునే కొంచెం ఇంటి కబుర్లు కూడా చెప్తున్నాం. ఇన్ఫాక్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కబుర్లు కూడా చెప్పాను ఇందాక. సో రేడియో సురభి ఇన్ఫాక్ట్ మీతో పాటు ఎప్పుడు ఉంటూ హోమ్ వాళ్ళ ఫీలింగ్ క్రియేట్ చేయాలి అని అంటే ఐఓఎస్ లో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ లో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ ఎక్కడికి వెళ్ళినా సరే, లండన్కి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇండియన్ మిస్ అవుతుంటే రేడియో సురభి పక్కనే ఉండి ఒక చిన్న దాని ఏమంటారు జలపొచ్చినట్టుగా అమృతంజన్లాగా తెలిపేస్తుంది అన్నమాట. ఓకే, ఐల్ బి విల్ బి దేర్. ఓకే, యాడ్ చూస్తున్నాయి కాసేపట్లో మనం మాట్లాడుతున్నాం.
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places and day public places for a reason. Pakawala Chetlan Chipulukoyadam. Public places low manam vesina chetta alage vadiles veldadam. Landscaping loki unsolicited ga velipodam. These are a big no. Manam konchan jagrataga. Most importantly, mindful ga undama. Public parks, streets, community playgrounds, pools, lanti places ni. Manam velle mundu ela undo. Velipoyetapudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.
5: Yes, we are back today. Another Avinash to DFW Morning Vibes. Only on Radio Surabhi 107.9 Shifty Dallas.

లైక్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ప్రశాంతంగా హాయిగా వెళ్ళండి అన్న జోన్ లోనే ఉంది. మన i35 ప్రశాంతంగానే ఉంది, i45 ప్రశాంతంగా ఉన్నాయి. ఇటు పక్క ఫోర్ట్ వర్త్ ఏరియా కూడా హాయిగానే ముందుకెళ్ళమని చెప్తున్నాను. సో పెద్దగా ఆపేసేంత ట్రాఫిక్ అయితే కనిపించట్లేదు. మరి ఇలాంటి టైంలో నేను మాత్రం ఎందుకంటే అసలు ఆడు అదిరిపోయి పాటలు మాత్రం రెడీగా ఉంచేసా. సో ఒక్కటే ఒకటి, లేన్లు మాత్రం మారుతున్నప్పుడు కాస్త చూసుకోండి, అండ్ పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదు. లైక్ మా వాళ్ళు ఒక రూమ్ ప్లే చేసినట్టు అది బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి మీకోసం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఇప్పుడైతే మాత్రం మణిశర్మ గారి మ్యాజిక్ కమింగ్ అప్ ఫర్ యూ.

Yes, we are back. There, Dhananthan Avinash, to DFW Morning Vibes in Haro, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and OG Telugu radio station of Dallas Vintunaro. మూర్తి గారితో ముచ్చట్లు అండ్ ఈ టైంలో ఆయన ఇచ్చే కొన్ని హెల్త్ కబుర్లు లైట్ గా మీ చెవిలో కూడా వేస్తుంటా. సో రీసెంట్ గా మూర్తి గారి దగ్గరికి ఆల్మోస్ట్ లైక్ మా మదర్ ఏజ్ ఉన్న వాళ్ళు, 50s లో ఉన్నవాళ్ళు, 60s లో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర వచ్చి హ్యావింగ్ డిస్కషన్ గోయింగ్ టు పార్క్. దాని ఏమన్నారంటే అంటే సార్ ఇప్పుడు కొంతమంది కీటో అంటున్నారు సార్, ఇది కరెక్ట్ సార్? కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు సార్, ఇది కరెక్ట్ సార్? కొంతమంది రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తే కరెక్ట్ అంటున్నారు సార్, ఇది కరెక్ట్ సార్ అని చెప్పేసి అడిగితే ఆయన ఇలాంటి విషయాలు కొంచెం వెంటనే సర్కస్టిక్ మాట్లాడేస్తారు అన్నమాట. అంటే ఏది మీరు ఎక్కువ కాలం చేయగలిగితే అది కరెక్ట్ అండి అన్న. సో మ్యాటర్ ఏంటంటే మార్కెట్ లో రకరకాల క్రాష్ డేట్లు ఎన్నైనా వస్తాయి, ఎండ్ ఆఫ్ ద డే మ్యాథ్స్ మాత్రం మారదండి. మీరు ఎంతైతే కరిగిస్తారో దానికన్నా కొంచెం తక్కువ తింటే వెయిట్ తగ్గుతారు. అండ్ అది అది ఆ డెఫిసిట్ అనేది ఆ గ్యాప్ ఎంతవరకు మీరు సస్టైన్ చేయగలుగుతున్నారో దాని తగ్గట్టు వెయిట్ లాస్ ఉంటుంది. అండ్ ఆ లాస్ ని ఏదైతే ఉందో ఎక్కువ కార్బ్స్ కాకుండా ప్రోటీన్ తో మీరు కవర్ చేస్తుంటే ఆ ప్లేస్ లో మజిల్ బిల్డ్ అవుతుంది. అండ్ దట్స్ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్ అంతే. సో మీకు డైజెషన్ ప్రాపర్ కావడానికి ఫైబర్ కావాలి, మీకు బాడీకి కావాల్సిన ఎనర్జీ రావడానికి కార్బ్స్ కావాలి, మజిల్ బిల్డ్ అవడానికి ప్రోటీన్ కావాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే. సో మైక్రోస్ ని తీసుకుంటారా, మ్యాక్రోస్ ని తీసుకుంటారా, అవి ఎంత సమపాటులో తీసుకుంటారు? మ్యాక్రోస్ అంటే ప్రోటీన్ ఫైబర్ కార్బ్స్, మైక్రోస్ అంటే కావాల్సిన ఎసెన్షియల్స్. అది ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్ళండి అని చెప్పారన్నమాట. అది నా జీవితంలో ఎంతకన్నా సింపుల్ గా డైట్ గురించి ఎవరు చెప్పలేదేమో అనిపించింది నాకు. మూర్తి గారు వావ్ అని అన్నా, బట్ అంకుల్స్ మాత్రం హర్ట్ అయిపోయి కొంచెం నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనమాట, ఐ మీన్ అంకుల్ ఆంటీస్. సో అదొకటి కొంచెం లైట్ గా బాధాకరంగా ఉందన్నమాట. మమ్మీ కూడా అప్పుడు ఫోన్ చేసి రకరకాల డైట్లు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, పూర్వం కాదు ఇప్పుడేం చేస్తున్నావు చెప్పు, రైట్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్, షుగర్ కి టాబ్లెట్లు వేసుకుంటున్నావు అది కంట్రోల్ లో పెట్టుకో అని చెప్పారన్నమాట. ఎనీవేస్ బ్యూటిఫుల్ పాట కమింగ్ ఫర్ యూ. ఇంత బంగారాలని మాట చెప్పిన తర్వాత మంచి ఘరణా పాట వినేస్తే ఎలా ఉంటుందంటారు? మామూలు పాట కాదు, ఘరణా పాటే కావాలి. ఎస్ కమింగ్ అప్ ఫర్ యూ, ఎం కీరవాణి గారి కాంపోజిషన్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఘరణా ముగ్గురు నుంచి మంచి పాట, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ ఉంటున్నారు.

0: అందాల నిధి అందగనే సందేళ కదే నా సుది నింజను నీలయ పెంచనలే.
1: పండు పండు పండు ఎర్ర పండు.
2: బ్యూటిఫుల్ పాడు విన్నాం. ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా మందికి. అసలు రాధ గారు అండ్ చిరంజీవి గారు స్టెప్స్ ఉంటాయి అమ్మా, బాగుండు. ఎంత బాగుంటాయి అంటే రీమిక్స్ చేసేంత బాగుంటాయి అనమాట. అది సుప్రీం సినిమాలో అప్పుడు ఆ పాట ఉండటం ఒక మంచి హై. అనిల్ రావుపూడి గారు నూస్తే పల్స్ అండి. ఐ కాంట్ కెన్ సే ఇట్ మోర్. ఎనీవేస్, రేడియో సురభి 107.9 ఎఫ్ఎం డల్లస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. మరి ఈ టైంలో మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సరదా పాయింట్ ఒకటి మాట్లాడడం. అదేంటంటే బ్రాండ్స్ అని తెలుసుకోవాలి కదా. సో వినాయక చవితి పక్కనే ఉంది, ఇండియా బజార్ గణేష మిమ్మల్ని పిలుస్తున్నారు. సో ఒక్కసారి వచ్చేసి మీ గణేశాన్ని ముందుగానే ఇండియా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రీ బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఐడియల్స్ ఈవెన్ 4 feet వరకు అవైలబుల్ ఉన్నాయంట. అండ్ ఇంకో ఫన్ పార్ట్ ఏంటంటే, ఒక గణేశాన్ని ప్రీ బుక్ చేసుకుంటే 15 inches కన్నా ఎక్కువ హైట్ ఉన్న గణేశన్ ప్రీ బుక్ చేసుకుంటే August 31st అండ్ September 11th యూ కుడ్ విన్ ఎక్సైటింగ్ ప్రైజ్ అంట. అందులో రోబో వాక్యూమ్ క్లీనర్ లాంటివి అండ్ 75 స్మార్ట్ టీవీ లాంటివి, iPhone 17 Pro లాంటివి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. చిన్నప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలాంటి ఎక్స్పో పెట్టేవాళ్ళు అనమాట. మీరు కనుక మా పేపర్ రెగ్యులర్ వేయించుకుంటే మీకు ఒక కార్ కొనిస్తాను, మీకు కార్ ఫ్రీ అని చెప్పి ఎన్నిసార్లు వేసాను. ఎవరికైనా వచ్చిందా? బట్ ఇండియా బజార్ వాళ్ళు ఇస్తారు. నేను బిగినింగ్ సో డోంట్ వెయిట్ సారీ, డౌన్లోడ్ ద ఇండియా బజార్ యాప్ అండ్ ప్రీ బుక్ యువర్ బప్పర్ టుడే. అది మ్యాటర్. ఓకేనా? యాడ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత మనం మాట్లాడుతాం.
3: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salaha.

0: 101.9 FM HD3.
1: ఈరోజు ఎక్కడికి వచ్చాం అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
1: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పెర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
3: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
1: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కాజిన్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం.
6: Yes, we are back. Dev Dhanadhana Vinash through DFW. Morning vibes in Haru, only on Radio Suravi 107.9 HD3 Dallas, number one radio station and the OG Telugu radio station on Dallas. Prasthaniki market lo in India lo ka trend start in. It's a very positive trend, to be very precise. So, manna oka person gurinchi cheppaaru, tana peru Bittu Tawahi. So, manodu Bihar lo oka chinna river, బేసిక్ గా మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ సోర్స్ రివర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫాక్ట్ ఎవరు పెడితే వాళ్ళు చెత్త వేస్తున్నారు కదా అని చెప్పి వదిలేకుండా దాన్ని ఏదో విధంగా అప్స్కేల్ చేద్దాం, యూనో దాని పూర్వ వైభవం తీసుకొద్దాం అని చెప్పి తన వంతు ప్రయత్నం యాక్చువల్లీ చేశాడు. అండ్ చేయడమే కాదు, విత్ ఇన్ 3 మంత్స్ హీ యాక్చువల్లీ క్లీన్ ద హోల్ రివర్, ద స్ట్రెచ్ మొత్తం అంతా హీ యాక్చువల్లీ డిడ్ ఇట్. అది ఇట్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్ అండ్ ఇట్ లెఫ్ట్ పీపుల్ ఇన్ ఆ. అంటే నేను ఓన్లీ మనోడు ఒకటే చేస్తాడేమో అనుకున్నాను, కానీ దాని తర్వాత ఆల్ థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథం, బికాస్ పీపుల్ ఆర్ సర్చింగ్ మోర్ అబౌట్ హిమ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ పుషింగ్ అబౌట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ హూ ఆర్ మేకింగ్ రివర్స్ మోర్ క్లీనర్ ఆర్ లేక్స్ మోర్ క్లీనర్. అంటే ఎవరో ఏదో వచ్చి చేస్తారన్నట్టు కాకుండా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మనమే చేసుకుందాం అనే జోన్లో యూనో ముందుకొచ్చాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వన్ థింగ్ దట్ యాక్చువల్లీ స్ట్రక్ మీ ఇస్ దట్ వీళ్ళందరూ కూడా ఓకే నేను ఇంత మంచి పని చేస్తున్నాను కదా అని చెప్పి దీస్ హ్యాండిల్స్ అండ్ మేనేజ్మెంట్ సమ్ పీపుల్ అండ్ ఆబ్వియస్లీ క్యూఆర్ కోడ్ పెట్టి యూనో మాకు పే చేయండి అన్న జోన్ లో పెట్టారన్నమాట. ఇఫ్ యూ రియలీ వాంట్ టు సపోర్ట్ యూ కెన్ సపోర్ట్. సో ఇక్కడ ఎవరు బలవంతం లేదు, అంతా ఉంది, అంతా ఓకే. కానీ బట్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్, సరే ఇప్పుడు గవర్నమెంట్ మనం యూనో బుద్ధి చేయలే చేయాలి అని చెప్పి మన రివర్స్ మనమే క్లీన్ చేసుకుని మీరు చేయలేరా అని చెప్పడం ఒక పద్ధతి. లేదు, ఓకే ఎవడో ఏదో చెప్పేశాడని చెప్పి యూనో వాళ్ళందరికీ లెసన్ నేర్పకుండా ఎవడైతే కష్టపడదాం అనుకుంటున్నాడో, ఎవడైతే మనుషుడు ఉన్నాడో వాడి చేత క్లీన్ చేయించడం ఇంకొక పద్ధతి. ఓకే లేదు, గవర్నమెంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పద్ధతిగా బాబు ఇంకా సరే అయ్యింది ఏదో అయ్యింది అని చెప్పి మెల్లగా గవర్నమెంట్ మీదకి తీసుకురాకుండా ఒక మంచి గవర్నమెంట్ దృష్టిలో మేము అందరినీ పట్టించుకుంటాం అన్నట్టు ఒక యాక్షన్ తీసుకోవడం ఒక పద్ధతి. ఓకే సో ఇన్ ద వరల్డ్ ఆఫ్ డెమోక్రసీ ఫస్ట్ది ఇప్పుడు నిజంగా చట్టం చేత తీసుకోవడం లాంటి పంచాయతీ అయితే, రెండోది అరే మంచోడు కానీ హెల్ప్ చేస్తాడు అండ్ ఎవడైతే ఈ డిసిప్లిన్ లేనుడో వాడు ఎప్పటికీ కరెక్ట్ చేయట్లేదు అనేది రెండోది అయితే, మూడోది ఈ రెండు చేయడం వల్ల గవర్నమెంట్ నిజంగానే తీసుకొచ్చి మార్పు అనే యాంగిల్ ఏదైనా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకోడు. ఓకే ఒక పబ్లిక్ ప్లేస్ ఎస్పెషల్లీ ఒక యూనో ఎస్పెషల్లీ పబ్లిక్ రిసోర్సెస్ ఎస్పెషల్లీ రివర్ లాంటివి, ఒక ల్యాండ్ లాంటివి, ఇవన్నీ ఒక ఒక ఏరియాలో బెటర్ అవ్వడానికి, బెటర్ అవ్వడానికి ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక, హౌ డు యూ థింక్, యునో హౌ డు యూ థింక్ ఒక ఒక పబ్లిక్ రిసోర్స్ ని మంచిగా రివర్ల ఎస్పెషల్లీ కళకళలాడేలా చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బికాస్ ఎంత కాదనుకున్నా సరే డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది కదా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, బట్ నిజంగా సమ్మర్ వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో మీరు రకరకాల దేశాలు తిరిగారు, డాలస్ లో ఉన్నారు, కొంచెం మీ పిఓవి అంటే చెప్తే కాస్త మాట్లాడుకుందాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. అండ్ మీన్ వైల్ రివర్స్ అని అనగానే రివర్ తో కూడిన ఒక పాట వేసేసి బ్రేక్ ఇచ్చేద్దాం. శేఖర్ కమలార్ గారి క్లాసిక్ గోదావరి.

0: Hey, baby!
1: Ever since I heard this word, I was like really shocked. Dev Dhanadhan Avinash, the DFW Morning Vibes in Haru, only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station, and OG Telugu Radio Station of Dallas. ఈ రోజు పేరెంట్స్ తో ఒక చిన్న ముచ్చట పెట్టాలనిపించింది. సో ఐ వాజ్ లైక్ టాకింగ్ టు పర్సన్, ఓకే, అంటే ఆఫ్టర్ మై ఫ్రెండ్ హోషి వికేమ్ మదర్, లిటరలీ ఒకటి కాదు రెండు కాదు దగ్గర అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ అవగానే ప్రొటెక్టివ్ అయిపోతారు కదా, నా పిల్లల్ని నేనే పెంచాలి, నేనే దగ్గర నుండి పెంచాలి, అసలు ఎవ్వరికి ఇవ్వను, ఎవ్వరికి వదలను అని చెప్పి లిటరలీ గాజుమూలో పెట్టి 7 ఇయర్స్ ఎవ్రీ డే షీ డిడ్ంట్ ఈవెన్ లీవ్ హిమ్ ఫర్ 1 సింగిల్ నైట్ అంట. సో ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా పొరపాటున ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం ఏం చెప్పినా కూడా షీ మేడ్ ష్యూర్ ద లైఫ్ ఈస్ అరౌండ్ హర్ కిడ్, వాడి చుట్టూనే పెట్టింది. 7 ఇయర్స్ ఎట్లా చేసిందో తెలియదు, కానీ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ హీ బికమ్స్ ఓకే ఫైన్ వీడు హ్యాండిల్ చేసుకోగలడు అని అనిపించిన తర్వాత దెన్ షీ స్టార్టెడ్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ నౌ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వాడికి ఒక 10-15 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు అరే నేను నువ్వు హ్యాండిల్ చేసుకోరాను, మీ నాన్న హ్యాండిల్ చేసుకోండి, నేను సోలో ట్రిప్ వెళ్తున్నా అని చెప్పి అట్లా బ్యాంకాక్ వెళ్ళి కలిసి అట్లా తిరిగి వేసి ఇట్లా రావటాలు ఇలాంటివని నౌ షీఈస్ డూయింగ్ ఇట్ అట్ అండ్ దిస్ యాక్చువల్లీ ఇంట్రీగ్ మీ. అది పక్కన పెడితే అంబ్రెల్లా పేరెంటింగ్ అని ఇంకొక వర్డ్ విన్నా. అది ఏంటి అంటే ఇప్పుడు పిల్లల పొరపాటును ఎక్కడైనా పడిపోతారేమో, పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయిపోతుందేమో అని పిల్లల చుట్టూ మొత్తం ప్రపంచాన్నే చాలా సేఫ్ గా పెట్టడం. ఓకే, సో ఇదివరకు అంటే ఏంటి, రాజమౌళి గారు ఐ థింక్ త్రివిక్రమ్ గారు చెప్పారనమాట, నాన్న నిజంగా అర్థం అవడానికి మనం నాన్న అవడము ఆల్మోస్ట్ సగం లైఫ్ అయితే కానీ అర్థం కాదు అని చెప్పి. సో చిన్నప్పుడు పేరెంట్స్ బాగానే తిట్టుకుంటాం, ఓకే ఫైన్ మీకు అలా పెంచడం రాదు, ఇలా పెంచడం రాదు, అది కాదు, ఇది రాదు అని వంద చెప్తాం. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ద ప్రెషర్ ఆఫ్ డూయింగ్ ఇట్ రైట్ అని ఏదైతే ఉందో ఆ ప్రెషర్ ఆఫ్ డూయింగ్ ఇట్ రైట్ చాలా పెద్ద ప్రెషర్, మామూలు ప్రెషర్ కూడా కాదు. సో ఎక్కడెక్కడ పుస్తకాలు లేవడం, ఎక్కడెక్కడ జనాలతో మాట్లాడడం, అలా చేయాలా ఇలా చేయాలా అని చెప్పి ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఓన్లీ మిస్టేక్ జరగకూడదు అన్న ప్రాసెస్ చాలా ప్రెషర్ పెట్టుకుంటారు పేరెంట్స్ అనేది విషయం చాలా గట్టిగా అర్థమైంది అన్నమాట. సో నా పాయింట్ ఏంటంటే ఎంత చేసుకున్నా సరే ఓపెన్ ఫ్యాక్ట్ ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో పెద్ద అయ్యాక వాడు మనం ఏదో విధంగా రీజన్ మీద తిడతాడు, తన ఎంత తిడుతుంది నీకు అలా రాలేదు అని చెప్పి. సో దట్ విల్ బి సైకిల్. సో అలాంటప్పుడు అరాకొర తప్పులు జరుగుతాయి, ఇట్స్ ఓకే అని చూసిపోయే వెళ్ళిపోవచ్చు కదా. ఇంత ఇంత కేర్ఫుల్ గా ప్రతిదీ అసలు నిజంగా ముట్టుకుంటే డాగడిపోతాడని చెప్పి, నడిచితే తగులుతుందని చెప్పి, ఒకవేళ ఏదైనా అయితే ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇంత ఇంత ప్రెషర్ తో పేరెంటింగ్ చెయ్యాలా? ఇస్ ఇట్ హౌ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్? లేదా ఇనిషియల్లీ ఎట్లానే ఉంటుంది అవి, మెల్లమెల్లగా ఐ హావ్ లెర్న్డ్ దిస్ వే అని మీరు ఏమైనా నేర్చుకున్నారా? లెట్స్ టాక్ అబౌట్ దిస్ థింగ్ కాల్డ్ అంబ్రెల్లా పేరెంటింగ్. మా పిల్లోడు చాలా పదిలంగా పెరగాలండి, ఇలాంటి ఇబ్బందులు రాకూడదు అని ఈ ఐడియా మీద కాన్సెప్ట్ మీద లెట్స్ టాక్. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో పిల్లలు ఉండడం ఒక ఎత్తితే అందులో చిన్నప్పటికి ఇలా ఉంటే మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడియో కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ తమ్ముడు, నాకు కాల్ చేయండి 9726361966 9726361966

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
4: india ki teleport aithe entha baaguntundo
5: what if india was just a tap away
6: just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe
7: no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just a app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
8: Amma, Saturday movie?
9: Manabadi class.
8: Amma, old McDonald had a farm.
9: Uppu kappu rambu. Telugu paddin chappu?
8: Uppu kappu rambu.
9: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
10: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద taste of home closer to you.

జడలురో రెబలురో తారరో తీరరో దరారేరే దరే దరా దరా రీరరే రరా. ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ యూనో ఆయాషేర్ పాట వాళ్ల వర్షన్ లో పాడేశారు. దే దరాదర్ అవినాష్ తో డిఎండబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఏంటంటే మ్యాటర్ పారడైస్ సినిమా సెప్టెంబర్ 24th వస్తుందా రాదా అని చెప్పి ఒక చిన్న డిస్కషన్ జరిగింది. ఓకే కొంతమంది అక్టోబర్ 2nd కి పుష్ అయిందని రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేశారు అనమాట. సో ఫైనలీ ఒక ఇన్హౌస్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది ఇట్స్ అ బజ్. ఓకే కుడ్ బీ ట్రూ ఆర్ కుడ్ నాట్ బీ ట్రూ. సో బేసికల్ గా సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉంది. ఆ సాంగ్ షూట్ కావాల్సిన ఆర్టిస్ట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మేనేజ్ చేయడం కొంచెం అటు ఇటుగా కొంచెం ఇబ్బంది అయింది. ఫైనలీ ఆర్టిస్ట్ డేట్ సెట్ అయిపోయిన తర్వాత ప్యాచ్ షూట్ డేట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే 24th కే వచ్చేయాలి అని మెంటలీ ఫిక్స్ అయ్యారంట. అండ్ ఇంకోటి ఏంటంటే దట్స్ ద డేట్ దే హావ్ గివెన్ టు నెట్ఫ్లిక్స్ ఆల్సో. సో ఇలా మొత్తానికి అటు ఇటుగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా అన్ని విధాలుగా ప్లాన్ చేసి 24th కే జడల్ అని వస్తున్నాడు. మరి జడల్ జమానా షురూ అవుతుంది. ఇరుగు దృష్టి పొరుగు దృష్టి మొత్తం తీసేసి అన్ని దిష్లు మనం సెట్ చేసి ఒక అదిరిపోయే ఎనర్జీ ఉన్న పాటలతో వెల్కమ్ చెప్పడం రెడీ అయిపోతుంది. ఓకే 24th పారడైస్ ఈజ్ అఫిషియల్. నో చేంజెస్, నో గోయింగ్ బ్యాక్. ఎస్ దట్స్ ద న్యూస్ గైస్. ఐ షేర్ పాట బ్యాక్ టు బ్యాక్ ఏషనా గులా కమింగ్ అప్.

ఎస్ బ్యూటిఫుల్ ట్రాక్ వినేసా ఫ్రమ్ ద మూవీ పారడైస్ దే ధనాథన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో రీసెంట్ గా మా మమ్మీకి మెల్లమెల్లగా నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఓటీటీలో సినిమాలు ఎట్లా చూడాలి అనేది వెతికే ప్రాసెస్ నేర్పన్నమాట. ఫస్ట్ గూగుల్కి వెళ్ళు, దాని తర్వాత ఒక ట్యాబ్ ఓపెన్ చెయ్యి, టైప్ చెయ్యి, టైప్ చేసిన సినిమా పేరు టైప్ చెయ్యి అని చెప్పి చెప్పా. ఓకే, సో దెన్ ఆల్సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా సినిమా చూడు అని పేరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేని సినిమా చూడు అని అన్నా, నేను ఓటీటీ చెప్పా, ఎలా టైప్ చేయాలి చెప్పా, అంతా చెప్పా. బట్ కొన్నిసార్లు ఎక్కడో చోట వెతకడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ లాగా కనిపించేస్తుంది కదా. సో వన్ వే ఆఫ్ ఫైండింగ్ అ సొల్యూషన్ టు ఇట్ ఇస్ లైక్ వాయిస్ సెర్చ్ కనుక ఉంటే అసలు అద్భుతం, నెక్స్ట్ లెవెల్. దాని తోడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు చాలా మటుకు సౌత్ సినిమాని మాత్రమే ఇష్టపడే వాళ్ళందరికీ మీరు ఇప్పుడు రకరకాల ట్యాబ్లు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెతుక్కోండి, ఆ ఆప్షన్ ఉంది. బట్ అవన్నీ కాకుండా ఒక్క పేరు పెడితే, ఒక్క పేరు మీ దగ్గర చూస్తే ఇక్కడ అన్ని సౌత్ సినిమాలు ఉంటాయా అని మీకు తెలిసేలాగా ఒక ట్యాబ్ ఒకటి క్రియేట్ చేసామని చెప్పి చెప్పారు అన్నమాట. దాని పేరు సౌత్ వర్స్, సౌత్ వర్స్. ఓకే, సో ఒక్కసారి ఇప్పుడు తెలుగు తమిళ మలయాళం ఎట్లయితే సెగ్రేట్ చేసుకుంటారు అట్లా సౌత్ వర్స్ కి వెళ్ళిపోతే యూ విల్ గెట్ సీ ఆల్ సౌత్ ఫిల్మ్స్ అని చెప్పి చాలా క్లియర్ అర్థమవుతుంది. అండ్ అందులోనే ఎస్పెషల్లీ మా మమ్మీ లాంటి వాళ్ళకి అయితే ఓకే ఇక్కడ మైజూ ఫోటో కనిపించింది, ఇక్కడ ప్రభాస్ ఫోటో కనిపించింది, అది మీద క్లిక్ చేసి సినిమా అని చెప్పి దో దే కెన్ రీడ్ ఆల్సో. కొన్నిసార్లు కష్టమైన ఎన్వైరన్మెంట్ లో అలా తీసుకెళ్లి పడేస్తే మాత్రం చేసే మినిమం బేసిక్స్ కూడా మర్చిపోతారు అన్నమాట. సో అలాంటిది ఎంటర్టైన్మెంట్ విషయంలో యూనో దే ఆర్ మేకింగ్ ఇట్ ఈజీ, అది బాగా నచ్చింది నాకు. సో చెక్అవుట్ సౌత్ వర్స్ అండ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంట్లో పనులు జరగాలి అని అంటే మాత్రం ఇంట్లో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ టైమ్ సీరియల్స్ ఇట్లా అతుక్కుని ఉండాలి అని అంటే వన్ బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ దట్ ఇలాంటి ఒక లింక్ ఇచ్చేసి ప్రాపర్ గా ఇది ఓపెన్ చేయని చెప్పి ఆ సినిమా చూడడం అని చెప్పడం బెస్ట్ థింగ్ టు డూ. అండ్ ట్రస్ట్ మీ ఒక్కసారి ఎడిక్ట్ అయితే వాళ్లే చెప్తారు ఈ రోజు సినిమా పెడుతున్నారా అని. అండ్ దాట్స్ ద బెస్ట్ ప్లేస్ టు బి, ఎందుకంటే మనం ఎన్నిసార్లు నేను ఎన్నిసార్లు కన్విన్స్ చేసినా సరే లాస్ట్ మామూలు ఫోన్ ఓపెన్ చేసి సీరియల్ ఎక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను, ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను. బికాస్ ఒక్కసారి మనం వేరే లాంగ్వేజ్ కల్చర్ సినిమాలు, వేరే లాంగ్వేజ్ యూనో ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే కొంచెం లైట్ గా కొన్ని విషయాలు ఓపెన్ అవుతామని నా ఫీలింగ్. దట్స్ వేర్ ఇట్ స్టార్ట్స్ ఐ ఫీల్ పర్సనలీ. అండ్ ఇప్పుడైతే మాత్రం అలాంటి ఫీలింగ్ కి ఇంకొక ముందడు చేస్తూ ఒక మలయాళం పాట ప్లే చేయనా అబో వదుర బాబు అని చెప్తాను అంటారు. సరే ఓకే, ఆ మలయాళం సినిమాని తెలుగులో రిలీజ్ అయింది, దాని నుంచి ఒక పాట ఓకే డబ్బింగ్ వర్షన్ బెథర్హామ్ కుటుంబ యూనిట్ నుంచి ఒక మంచి పాట కమింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. సరదాగా ఈరోజు నైట్ బ్రేక్ ఇస్తానంటే వెళ్ళి చూసేయండి ఓకేనా, అది మ్యాటర్ థియేటర్లు నేను చెప్పేది ఓకేనా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देश कालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడాగా నువ్వు చేసినావు, నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమో నేను.
6: ఇప్పుడు ఎందుకురా,
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
11: Hello, hello. Yes, Radio Surabhi 107.9 is the Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, chala mandi andu undaru ante, you know, okay, fine. Mana మార్నింగ్ 7 to 10 అలా డాలస్ లో వినిపించేస్తావు, హైదరాబాద్ లో అసలు ఏం చేస్తుంటావు, ఏంటి విషయాలు, వాట్ ఆర్ అదర్ థింగ్స్ అంటే, నేను చాలా చాలా పనులు ఫీలైజ్ చేస్తూ ఉంటా, చాలా పనులు ఎక్స్క్యూట్ చేస్తూ ఉంటా. వాటన్నిటి మధ్యలో ఒకటి, వన్ థింగ్ దట్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దీస్ డేస్ ఏంటి అని అంటే, మార్కెటింగ్ ఫిల్మ్స్. ఎస్, మీరు చూసే చాలా మటుకు సినిమాల్లో ఎక్కడో చోట, ఐ థింక్ రీసెంట్ లాస్ట్ 3-4 మంత్స్ లో అయితే కొన్ని రిలీజ్ అయితే మార్కెటింగ్ నిర్ణయం చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఫిల్మ్ న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పి నెట్ఫ్లిక్స్ లో చూడొచ్చు. అది సుమంత్ గారు యాక్ట్ చేస్తున్న, హీరో యాక్ట్ చేసిన సినిమా. ప్రణాత్ వర్మ అని చెప్పి కమిటీ కోర్ లో యాక్ట్ చేసిన అతను. సో తను ఇలా నోటెడ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. అది అదొక సినిమా ఉంది. అండ్ పళ్ళ బురుసు అని ఒక సినిమా. ఐ విష్ పర్సనలీ ఐ ఫీల్ సినిమా ఇంకొంచెం ఎక్కువ మంది జనాలకు వెళ్ళింటూ బాగుండదు అనిపిస్తుంది. సో దాట్స్ ఇస్ ఆల్సో ఆన్ ఓటీడీ. పళ్ళ బురుసు అని ఒక సినిమా, ప్రాపర్ తెలంగాణ కల్చర్ ని చెప్పే, కల్చర్ లో తీసిన సినిమా. బాగుంటుంది, ఫన్ ఉంటుంది, అండ్ క్లైమాక్స్ సిటీ మూవీ బాగుంటుంది. అది దాంతో పాటు రీసెంట్ గా వన్ థింగ్, నిన్నే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అంటే క్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ సినిమాకి, ఆ ఈవెంట్ కి సంబంధించి మొత్తం ఫ్లో అంతా మంచిగా డిజైన్ చేసాం మనం. సో యా, అంతా రామ్లో చూసుకుంటారు అని చెప్పి సంగీత్ శోభన్, నెక్స్ట్ సినిమా సంతోష్ కాదు, సంగీత్ శోభన్, వాళ్ళ అన్నయ్య కదా తమ్ముడు. సో సంగీత్ శోభన్ ఇంటూ అనస్వర, సినిమాకి సంబంధించి థీమ్స్ ఏదైతే ఉందో నేను రిలీజ్ అయింది. ఆ సినిమా పేరే అంతారాంలో చూసుకుంటారు అన్నమాట. సో అప్పట్లో ఒక నువ్వు నాకు నచ్చో, నువ్వు లేక నేను లేను, ఇట్లాంటి సినిమాలు ఉంటాయి కదా. సో అలాంటి సినిమాల కోవలు అని ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రాబోతుంది అని చెప్పారు అన్నమాట. సో ఈ సినిమా గురించి వెంటనే పాట ప్లే చేయడానికి పాట లేదు దగ్గర, నిన్ను ప్లే అయిన గేమ్స్ ఇట్ ఈస్ వెరీ సూదింగ్ టు లిజన్ ఆల్సో. ఓకే, సో అది ఒకసారి ఐ విల్ మేక్ యూ లిజన్, దెన్ ఐ విల్ ప్లే అ ట్రాక్. ఓకే, సో నేను ఏ వైపు లో చెప్తున్నాను ఏంటి అని చెప్పి మీకు అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, గోదావరి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మంచిగా ఇంకొంచెం హోమ్ ని మిస్ అయ్యేవాళ్ళు చాలా రిలేట్ అవుతారు, అదైతే పక్క. ఓకే, కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్.
1: సంగీత్ శోభర్ అనసూర్ రాజన్ కలిసి నటించిన కొత్త
11: అసలు మిక్కీ బొయ్య మ్యూజిక్ ఇచ్చాడు మాస్టర్, మామూలుగా లేదు అసలు. నాకైతే పిచ్చి పిచ్చి వచ్చింది లాస్ట్ వచ్చిన బీజియం గాని. సో యా, ఆ పాట మీకోసం రెడీ చేస్తున్నా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈవెంట్ లో ఒక చిన్న ఫన్ ఒకటి ట్రై చేయొచ్చాం అన్నమాట. అదేంటి అంటే, సో బేసిక్ గా ఎవరైతే ప్రెస్ మీట్ లో ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళకి గోదావరి స్వీట్స్ ఇప్పించాం. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ దట్ హ్యాపెండ్. ఐ థింక్ ప్రెస్ వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళలేదు కానీ, బట్ ఇట్ ఇస్ వెరీ ఫన్ టు వాచ్ నిజంగా మీకు టైం ఉంటే. బట్ బిఫోర్ దాట్ గేమ్స్ అయితే రెడీ చేస్తా, లిసన్ టు ఇట్ అండ్ దాని తర్వాత మనం పాటలు విందాం. ఎస్, హియర్ గోస్ ద గ్లింప్స్.

0: ఆకలెత్తన నవ్వుగా తిను.
1: నువ్వు మాట్లాడుతూనే తింటా.
0: మాట్లాడుతున్నానుగా తిను.
1: నువ్వు నవ్వుతేనే తింటా.
0: తిను.
1: నువ్వు నవ్వుతేనే తింటా.
0: నువ్వు చూస్తేనే కదా కనపడేది.

0: కంగారపడకు, వాళ్ళ మమ్మీ గుర్తొచ్చిందంటే. శిరీష, ఎంతకి నీకు వంటొచ్చా?
1: నాకు గ్రీన్ టీ పెట్టడవచ్చు.
0: గ్రీన్ టీయా? ఏది పొట్టల్లో టీ ఇప్పుడు పోసి దారం కట్టి ఏడు నెలల కప్పులో పైకి కిందకి ముంచేస్తా ఉంటారు, అదేనా మా తల్లి? శిరీష, ఎందునవుతున్నావు?
1: అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, అందరూ కలిసి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ ఈ ప్రాసెస్ లో చాలా విషయాలు జరిగాయి, ఇవన్నీ నీ వల్లే.

ఎవ్రీ సంగతి. సో లాస్ట్ లో ఆ బీజం తెగనొచ్చేసింది నాకు. సో విషయం పక్కన పెడితే రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ విన్నాం, తర్వాత మాట్లాడుతున్నాం. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 3 డల్స్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. రెండు కొత్త పాటలు రీసెంట్ గా రిలీజ్ అయినాయి, చెన్నై లవ్ స్టోరీ అండ్ పెద్ది నుంచి బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి.

ఇంతకనే ఏం చెప్పాలి మాస్టర్, ఈ పాటను థియేటర్ లో చూడండి అని చెప్పడం తప్పితే ఇంకంత మీరు చెప్పేదేం లేదు. ఓకే, కొద్ది రోజులు అయిన తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం అంటే మొన్న కొంతమంది ఇరుముడి సినిమా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేను వీధుల్లో వేస్తున్నారు అనమాట. అది జనాలు అందరూ చూస్తున్నారు, బా వాట్ ఎ రిసెప్షన్ అని చెప్పి ఒక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ పెట్టారనమాట. ఒరే పక్కన జనాలు థియేటర్లు రావాలని కోరుకుంటుంటే ఇప్పుడు డౌన్లోడ్ చేసి ప్రింట్ జనాలు బయట మీకు బయట వస్తారని చెప్పి చెప్పడం ఏంటి అని చాలా సెట్ బ్యాక్ వచ్చింది అనమాట సంగతి. ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ మనందరికి థియేటర్కి వెళ్ళి చూడటం ఒక మజా, ఒక ఆనందం, ఒక ఆనందం బేసికలీ టు బి ప్రిసైజ్. సో అలా మీరు ఇరుముడి చూడకపోతే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ అవే విత్ ద హార్డ్ హిట్టింగ్ సో మచ్ థింగ్స్ దట్ యూ కొంచెం కంఫర్టబుల్ అనిపించవచ్చు, బట్ యా ఇట్ విల్ హిట్ యూ వెరీ డీప్ అది మ్యాటర్. సో అలాంటి సినిమా థియేటర్ లో ఉంది, బ్రేక్ ఇచ్చేసేయండి. అండ్ నేను మాత్రం బ్రేక్ ఇవ్వాలి ఇప్పుడు, రేపు మళ్ళీ ఇదే టైంకి అండ్ 7 o'clock వచ్చేస్తా, అప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ తో వస్తా మాట్లాడుకుందాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఒక్కసారి వెళ్లి ముందు బాస్ ని తలుచుకుంటే బాగుంటుంది కదా, ఏమంటారు అవునా కదా. కమింగ్ అప్ ఫర్ యూ, హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. Best of all, it avoids complaints.
1: Istilamma vayanam puchukunti vayanam. Ee shravana masamlo mee radio survey meekandistondi kotta sambaralu. Maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru. మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
6: Yes. ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
7: Good morning, happy Monday and happy Labor Day. Today is September 7th, first Monday of September, US law Labor Day. Maniki Labor Day ante mostly 3-day weekend, cookouts, family time, shopping, trips. Inka summer ki kuda an official goodbye, but అసలు లేబర్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? ఈ హాలిడే వెనుక స్టోరీ ఏంటి? వై సెప్టెంబర్ అండ్ హౌ డిడ్ దిస్ డే బికమ్ అ ఫెడరల్ హాలిడే? ఇవన్నీ తెలుసుకోవాలంటే స్టే విత్ మీ ఫర్ ది నెక్స్ట్ 3 అవర్స్. మన షోలో లేబర్ డే గురించే కాదు, ఇంకా చాలా మాట్లాడుకుందాం. అన్ని ఇప్పుడే రివీల్ చేసేస్తే ఎలా? కొంచెం సస్పెన్స్ కూడా ఉండాలి కదా. So all I will tell you is it's something very special, something that takes us all through history, way back, some school days nostalgia.

అసలు లేబర్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? లేబర్ డే అంటే జస్ట్ హాలిడే కాదు, ఇట్స్ అ డే టు రికగ్నైజ్ అండ్ అప్రిషియేట్ ద వర్కర్స్ అండ్ అమెరికన్ లేబర్ మూవ్మెంట్, which means its contribution, it's a contribution that we give to workers that make this country. Mana everyday life lo manam think chesthe morning coffee, coffee kosam Starbucks keltam and manam asala gurtincham, but roads are clean, electricity is working, packages are delivered, you know, hospitals are running, everybody is working. మన నార్మల్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాం, కానీ బట్ బిహైండ్ దట్ నార్మల్ లైఫ్ చాలా మంది పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మనం కూడా పీపుల్ లో ఉన్నాము. సో టుడే లేబర్ డే రోజున

మనం ఒక స్మాల్ థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఎవ్రీ జాబ్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్స్ హార్డ్ డిజర్వ్స్ అప్రిసియేషన్. సో టు ఆల్ దోస్ హార్డ్ వర్కింగ్ పీపుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, అ బిగ్ థ్యాంక్ యూ. టుడే ఇస్ సెలబ్రేటింగ్ యూ. So enjoy with this next song.

ఓకే, ఇప్పుడు మనం కొంచెం లేబర్ డే అసలు ఎలా స్టార్ట్ అయింది దాని హిస్టరీ కొంచెం తెలుసుకుందాం. లేబర్ డే ఫస్ట్ ఒఫీషియల్ ఫెడరల్ హాలిడేగా స్టార్ట్ అవ్వలేదు, ఇట్ వాజ్ జస్ట్ అ డే కదా. బ్యాక్ ఇన్ 1882 న్యూయార్క్ సిటీలో 10,000 వర్కర్స్ ఒక పరేడ్ ఆర్గనైజ్ చేశారు. ఇమాజిన్ దాట్, 10,000 వర్కర్స్ టుగెదర్ మార్చింగ్ త్రూ న్యూయార్క్ సిటీ. నో వాట్సాప్ గ్రూప్స్, నో ఫేస్బుక్ ఈవెంట్, నో గైస్ లొకేషన్స్, మీరు ఎక్కడున్నారు లొకేషన్స్ షేర్ చేయండి అలాంటివి ఏమీ లేవు. స్టిల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టుగెదర్ అండ్ స్లోలీ లేబర్ డే సెలబ్రేషన్ స్ప్రెడ్. ఫైనలీ 1894 ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లెండ్ లేబర్ డేని ఫెడరల్ హాలిడేగా సైన్ చేశారు. సో టుడే మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఒక లాంగ్ వీకెండ్ లాగా. ఆ హాలిడే వెనుక చాలా ఇయర్స్ ఆఫ్ వర్కర్స్ ఎఫర్ట్స్ అండ్ హిస్టరీ ఉంది. సో మీకు ఇప్పుడు ఎవరైనా అడిగితే మీకు హిస్టరీ తెలుసు, సో యూ కెన్ టెల్ దెమ్ వెన్ దిస్ ఆల్ స్టార్టెడ్, రైట్? ఇంతకు ముందు వేసిన సాంగ్ కొంచెం స్లో అయిపోయింది. మనం హాలిడే మూడ్ లో, మండే మూడ్ లో అంత స్లో సాంగ్ పొద్దు. సో లెట్స్ ప్రెప్ ఇట్ అప్ విత్ అ డాన్స్ నెంబర్ కమింగ్ రైట్ అప్.

సారీ, సమ్ టెక్నికల్ డిఫికల్టీ ఉంది, గివ్ మీ 2 seconds. మళ్ళీ అదే సాంగ్ మనం ప్లే చేసుకుందాం. ఏంటి ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ కావాలి కావాలి అనుకుంటుంటే ఈ సాంగ్ తప్ప వేరేవన్నీ కనిపిస్తున్నాయి. బట్ లెట్స్ సీ ఇఫ్ దిస్ విల్

ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, లేబర్ డే ఎందుకు సెప్టెంబర్ లో? యాక్చువల్ గా ఇంటర్నేషనలీ లేబర్ డే అంటే మే 1st, మే డే ఇస్ లేబర్ డే, బట్ యుఎస్ లో లేబర్ డే సెప్టెంబర్ లో సెలబ్రేట్ చేస్తాం ఎందుకు? One important reason was to keep Labor Day, e holiday in the US separate from Haymarket affair of 1886. Adhe May timeline lo Haymarket affair jargindi. They didn't want to recognize it. Adhi oka sad situation. So they didn't want to recognize it as Labor Day. Andukane September lo American Labor Day tradition ni స్టార్ట్ చేశారు. క్యాలెండర్ లో ఒక డేట్ లా అనిపించవచ్చు, బట్ బిహైండ్ దట్ డేట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ స్టోరీ. అండ్ టుడే మనం ఆ స్టోరీని రిమెంబర్ చేసుకుంటూ హాలిడే ఎంజాయ్ చేస్తున్నాం. డోంట్ ఫర్గెట్ టు ఆనర్ దోస్ ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్. అండ్ మీ హాలిడే కాబట్టి ఆబ్వియస్లీ ఐఎమ్ పుట్టింగ్ సమ్ గుడ్ happy numbers, so a holiday mood meeru enjoy chestarani with these blasting dance numbers. So enjoy cheyandi with this next song.

ఓకే, వి ఆర్ వెరీ క్లోజ్ టు అ కమర్షియల్ బ్రేక్ టైమ్. బ్రేక్ తర్వాత మన లేబర్ డే, ఇంకా మనం ఎవ్రీ డే లైఫ్ కి ఎలా కనెక్ట్ అవుతుందో మాట్లాడుకుందాం. అండ్ ఎస్, ఆఫ్టర్ దిస్ ఫస్ట్ అవర్ నెక్స్ట్ 2 అవర్స్ మనం ఏం మాట్లాడుకుంటామో అది కూడా తొందరలోనే రివీల్ చేస్తాను. బట్ డోంట్ గో ఎనీవేర్, ఆఫ్టర్ దిస్ సాంగ్ యూ విల్ బి గోయింగ్ ఇన్ టు బ్రేక్. బట్ స్టే విత్ అస్, మనం మళ్ళీ ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. Keep listening to Radio Surabhi and keep enjoying these songs.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
5: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
9: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure.
5: How many people are we expecting?
11: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
5: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
11: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
12: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.
6: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి. ఎవ్రీ సాంగ్, ఎవ్రీ స్టోరీ, ఎవ్రీ మెమరీ కౌంట్స్ అండ్ సౌండ్స్ లైక్ హోమ్. ఓకే, ఒక క్విక్ రీక్యాప్ ఫర్ ఎనీ వన్ హూ జస్ట్ జాయిన్డ్ అస్. టుడే ఇస్ లేబర్ డే అండ్ ఫస్ట్ అవర్ లో మనం లేబర్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, దాని హిస్టరీ ఏంటి అండ్ వర్కర్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకుంటున్నాం. న్యూయార్క్ సిటీలో 1882 స్టార్ట్ అయిన ఈ లేబర్ డే హాలిడే వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ ఫెడరల్ హాలిడే ఇన్ 1894 by President Grover Cleveland. And today maniki labor day ante mostly 3-day weekend ko kas, family time, shopping, trips, summer ki unofficial goodbye. But behind this holiday there is a much bigger message. Every worker's contribution matters. And by the way, manam next 2 hours gurinchi nenu inka cheppaledu, ఆ సస్పెన్స్ అలాగే ఉండనియండి. సో ఇఫ్ యు ఆర్ జస్ట్ ట్యూనింగ్ ఇన్, స్టే విత్ అస్ ఆన్ రేడియో సురభి. లేబర్ డే అవర్ కంటిన్యూస్ అండ్ వెరీ సూన్ మన నెక్స్ట్ అవర్ ఏంటనేది నేను చెప్తాను. బట్ కీప్ లిసనింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ ద గుడ్ మ్యూజిక్.

0: ఓకే, మనకి జస్ట్ నౌ ఇప్పుడే ఒక కాలర్ కాల్ చేశారు అండ్ తను రిక్వెస్ట్ చేశారు ఒక సాంగ్. ఆ సాంగ్ ప్లే చేసే ముందు మనం ఇంకొంచెం మాట్లాడుకుందాం అండ్ ఐ విల్ లైన్ దట్ సాంగ్ ఫర్ యూ అండి సాహితి గారు, తప్పకుండా ప్లే చేస్తాను. కీప్ లిసనింగ్ టు అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్. ఓకే, మనం లేబడే కోసం మాట్లాడుకుంటున్నాం కదా. మన లైఫ్ లో చాలా థింగ్స్ ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి, లైక్ మన ప్యాకేజెస్ వచ్చేస్తాయి, హాస్పిటల్స్ వర్క్, రెస్టారెంట్స్ ఓపెన్, గార్బేజ్ కూడా పికప్ అయిపోతుంది, రోడ్ మెయింటెనెన్స్ జరుగుతుంది, అన్ని అన్ని అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతున్నట్టు అనిపిస్తాయి. బట్ వీ ఆల్ నో దెర్ ఇస్ సమ్వన్ హూస్ వర్కింగ్ బిహైండ్ ఇట్ అండ్ సమ్ టైమ్స్ వీ డోంట్ ఈవెన్ నోటీస్ ఇట్. దాట్స్ వై లేబర్ డే ఈజ్ అ గుడ్ రిమైండర్ మన లైఫ్ కంఫర్టబుల్ గా ఉండడానికి వర్క్ చేసే people ni appreciate cheyali. So a simple thank you goes a long way. So ee roju meeru tappakunda marchipokunda thank you cheppandi aa workers andariki and to yourself too thank you cheppukondi, because every work is important and evaro cheyakapothe adi jaragadu kada.
1: చిన్నబాయ్ ఆ సిల్లు వాటర్ అందుకో.

ఓకే, ఇప్పుడు సీరియస్ లేబర్ డే నుంచి మనం రియల్ లేబర్ డేకి వెళ్దామా. 3-day weekend స్టార్ట్ అవ్వగానే ఫ్రైడే దిస్ వీకెండ్ ఐఎమ్ గోయింగ్ టు రిలాక్స్, సాటర్డే ఏమో గ్రోసరీస్ కొనాలి, సండే ఏమో లాండ్రీ ఉంది, బట్ మండే టుమారో వర్క్ కదా. కానీ ఈ వీకెండ్ 3-day weekend, సో పేరెంట్స్ కి ఎస్పెషలీ కిడ్స్ కి లేబర్ డే హాలిడే, బట్ పేరెంట్స్ కి 3 days of managing the kids. So parents, today is your labor day too. So మీరందరూ కొంచెం ఎక్స్ట్రా కష్టపడాల్సి వస్తుంది, బట్ డోంట్ వరీ, ఆఫ్టర్ టుడే రేపు ఆఫీస్ కెళ్ళి కొంచెం రిలాక్స్ కావచ్చు. సాహితి గారు, మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఇప్పుడు ప్లే చేస్తున్నానండి. హియర్ యు గో.

అండ్ వన్ మోర్ థాట్, లేబర్ డే రోజు కూడా చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు, డాక్టర్స్, నర్సెస్, ఫైర్ ఫైటర్స్, పోలీస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఇంకా రెస్టారెంట్ వర్కర్స్ అండ్ సో మెనీ అదర్స్. మనం హాలిడే ఎంజాయ్ చేస్తున్నప్పుడు సమ్మన్ ఎల్స్ మే బి వర్కింగ్, సో ఇఫ్ యూర్ వర్కింగ్ టుడే, హ్యాపీ లేబర్ డే టు యూ. యువర్ వర్క్ మ్యాటర్స్ అ లాట్.

0: ఈ రోజు మనం యుఎస్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం లేబర్ డే. హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్ దిస్ లేబర్ డే వీకెండ్ విత్ సమ్ ఫ్యామిలీ ఫన్, సమ్ మ్యూజిక్ అండ్ మేబీ ఒకవేళ మీరు ఒక షార్ట్ ట్రిప్ కి వెళ్ళి ఉంటే, ఇఫ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ కీప్ లిసనింగ్ టు అస్ ఆన్ రేడియో సురభి, where music sounds like home. Download Radio Surabhi app on iOS and Android. Listen to us on www.radiosurabhi.com or 107.9 FM HD3. Do follow us on Instagram, Facebook and YouTube. Actually, manam next Monday, ee time ki, we will be all celebrating again Ganesh Chaturthi. Avunandi, Vinayak Chaturthi vachesindi. India Bazaar Ganesh Chaturthi celebrations, mana celebrations anni inka easy cheyadaniki, India Bazaar has Ganesh idols already up in their store. So, meeru ganaka గణేష్ ఐడల్ ఆర్డర్ చేయాలి అంటే ప్రీ బుక్ చేసుకోవాలి. ఐడల్స్ ఆర్ అవైలబుల్ అప్ టు 4 feet. 4 feet, అమ్మో పెద్దది. మన ఇంటికి అంత 4 feet అవసరం లేదు అనుకుంటే ఇంకా చిన్న చిన్నవి కూడా చాలానే ఉన్నాయండి. సో వెళ్ళండి స్టోర్ కి, వెళ్ళి మీకు కావలసిన గణేష్ ని తెచ్చుకోండి. Okay, and don't wait. You can also download India Bazaar app and pre-book your bappa today. Okay, ee next song from nen cheppanu meeki cinema edo teliste naaku call cheyandi 972-636-1966.
1: కొరవై నీకు అమెరికా ఇల వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదించి సురాపానంతో సోపతికి దావతి ఇవ్వాలని

ఫస్ట్ అవర్ ఆల్మోస్ట్ కంప్లీట్. లేబర్ డే నుంచి చాలా మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు టైం ఫర్ దట్ లిటిల్ మిస్టరీ. ఐ ప్రామిస్డ్ యూ నెక్స్ట్ 2 hours వీఆర్ గోయింగ్ టు లీవ్ ద వర్క్ ప్లేస్, లీవ్ అవర్ ఆఫీస్, కొంతమందికి ఆఫీస్, కొంతమందికి లీవ్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ అండ్ ట్రావెల్ బ్యాక్, వే బ్యాక్ టు స్కూల్ డేస్, యూనిఫామ్, స్కూల్ బెల్స్, హోంవర్క్, ఎగ్జామ్స్ అండ్ సమ్ వెరీ ఫెమిలియర్ నేమ్స్, టీచర్స్. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ వి సెలబ్రేటింగ్ 11 o'clock కి? దీని గురించి ఇంకా తెలుసుకుందాం. సో స్టే రైట్ విత్ అస్ ఆన్ రేడియో సురభి, కీప్ లిసనింగ్ ఆన్ 107.9 FM HD3. ఎవ్రీ సాంగ్ ఫీల్స్ లైక్ హోమ్ అండ్ సౌండ్స్ లైక్ హోమ్. మీరు ఏంటా అని ఆలోచిస్తూ ఉండండి. ఓ 9 seconds లో బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. సో ఐ విల్ ప్లే మోర్ సాంగ్స్ ఆఫ్టర్ ద బ్రేక్. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 11 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రేడియో సురభి, నేను మీ ఆర్జే సుధా. నెక్స్ట్ 2 అవర్స్ ఆర్ డెడికేటెడ్ టు సంథింగ్ వెరీ స్పెషల్ అని మాట్లాడుకున్నాము. అది ఏంటంటే, ఇండియాలో మనం సెప్టెంబర్ 5th ని సెలబ్రేట్ చేసుకున్నాం టీచర్స్ డే. సో లేబర్ డే నుంచి టీచర్స్ డే కి షిఫ్ట్ అయిపోదాం. అండ్ ఐ వాంట్ యూ టు థింక్ అబౌట్ సంథింగ్. స్కూల్ కంప్లీట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా డూ యూ రిమెంబర్ యువర్ టెక్స్ట్ బుక్స్? మేబీ నాట్. మార్క్స్ కొన్ని గుర్తుంటాయి, కొన్ని కంప్లీట్లీ గాన్. ఎగ్జామ్స్ మేబీ వీ డోంట్ ఈవెన్ వాంట్ టు రిమెంబర్ దెమ్ కదా. బట్ టీచర్స్ నేమ్స్ మీకు గుర్తున్నాయా? నాకైతే గుర్తున్నాయి. మూర్తి మాస్టర్, పద్మ టీచర్, మేరీ టీచర్, ఇంకా ఇంకా చాలా మంది. ఎన్ని ఇయర్స్ అయినా ఆ నేమ్స్, ఆ ఫేసెస్ ఆ క్లాస్ రూమ్ సమ్ హౌ మెమరీలో ఉంటాయి. ఎందుకు? వై? బికాస్ టీచర్స్ డోంట్ జస్ట్ టీచ్ సబ్జెక్ట్స్, దే లీవ్ అన్ ఇంపాక్ట్ కదా. So if it's about remembering that one teacher who made a difference in your life, or even a teacher who was strict enough, kani maybe appudu koncham bayam ay undochu, but later you realized they were actually right kada. So today Radio Surabhi lo we want to hear your teacher story. Call us and tell us who was that one teacher you can never forget, and most importantly, what did they teach that went

0: ఎక్కడో.
1: ఒక క్విక్ క్వశ్చన్, సెప్టెంబర్ 5th ని టీచర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? గూగుల్ ఓపెన్ చేయకుండా చెప్పగలరా? డోంట్ వరీ, నేను మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. సెప్టెంబర్ 5th ఈజ్ ద బర్త్డే ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇండియాస్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ ప్రెసిడెంట్. ఆయన బర్త్డేని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం బికాస్ హీ వాజ్ అ టీచర్ అండ్ దాట్స్ హౌ సెప్టెంబర్ 5th బికేమ్ టీచర్స్ డే ఇన్ ఇండియా. సో ఆయన బర్త్డేని ఒక ఎంటైర్ ప్రొఫెషన్స్ డేగా, టీచర్స్ డేగా మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, మన టీచర్స్ కి మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం కదా, బట్ ఆ టీచర్ క్లాస్ రూమ్ లో ఉన్నంత వరకేనా, బయట కూడానా? నాకైతే టీచర్స్ కారిడార్ లో గాని, రోడ్ పైన గాని ఎక్కడ కనిపించినా గుడ్ మార్నింగ్ అవును, గుడ్ ఆఫ్టర్నూన్ అను, ఆఫ్ కోర్స్ విచ్ ఎవర్ టైమ్ ఆఫ్ ద డే యు టెన్ టు విష్ దెమ్ కదా. అది యునో లైక్ అదేమి భయంతో, మేబీ భయంతో అయి ఉండొచ్చు ఇనిషియల్ గా, బట్ లేటర్ ఆన్ ఒక టీచర్ని చూస్తే ఆ రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది, ఆ కనెక్షన్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అండ్ ఒక మనం స్కూల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆ టీచర్ గాని సార్ గాని మనకు కనిపించినప్పుడు లైక్ ఇట్ ఫీల్స్ సో ఓవర్వెల్మింగ్ కదా. ఎంతో హ్యాపీగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి మాట్లాడేయాలి అని మనం ఆనందాన్ని ఆపుకోలేక యూ విల్ గో అండ్ యునో ట్రై టు టాక్ విత్ దెమ్. ఆఫ్ కోర్స్ కొంతమందికి మనం గుర్తుంటాం, కొంతమందికి మనం ఆబ్వియస్లీ మారిపోయి ఉంటాం కాబట్టి గుర్తు రాకపోవచ్చు. దెన్ వీ టెన్ టు లైక్ టెల్ దెమ్ లైక్ నేను మీ క్లాస్ లో ఆ ఇయర్ లో మేమందరూ ఉండేవాళ్ళం అండ్ ఇది ఇవన్నీ చేసాము, లైక్ యునో గెటింగ్ నస్టాల్జిక్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ అసలు ఎవరు మనం అని. ఇట్ ఫీల్స్ డిఫరెంట్ బట్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. వాళ్ళు మనల్ని గుర్తించకపోయినా దే విల్ బీ లైక్ అవును మీ బ్యాచ్ నేను మర్చిపోలేదు అని చెప్తారు కొన్ని కొన్ని సార్లు. బట్ అదంతా చాలా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

స్కూల్ డేస్ అంటే యూనిఫామ్, మార్నింగ్ అసెంబ్లీ, స్కూల్ బెల్, లంచ్ బాక్స్, హోంవర్క్, ఎగ్జామ్స్ అండ్ టీచర్స్. ఎవ్రీ క్లాస్ రూమ్ హ్యాస్ దట్ వన్ టీచర్. దానికి అన్ని అన్ని తెలుసు. షీ కుడ్ హియర్, షూర్ హీ కుడ్ హియర్ ఎవ్రీథింగ్. టీచర్ బోర్డు వైపు తిరిగి ఏదో బోర్డు పైన రాసుంటారు, మనం బ్యాక్ బెంచ్ లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం. సడన్ గా టీచర్ తిరిగి ఆ చాక్ పీస్ విసురుతారు. అసలు ఎవరు మాట్లాడారో, ఎక్కడి నుంచి మాటలు వచ్చాయో కూడా టీచర్ కి ఎలా తెలుసో, ఐ హ్యావ్ నో ఐడియా. చాక్ పీస్ అయితే వచ్చి కరెక్ట్ గా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకే తగులుతుంది. ఇట్ వాజ్ అసలు ఎలా తెలుసు టీచర్ కి, వెనక అటు తిరిగి ఉన్నారు కదా, ఎలాగ కనిపెట్టేశారా అని అందరూ అనుకునేవాళ్ళం. అండ్ యునో ఆ తర్వాత క్లాస్ లో పెన్ డ్రాప్ సైలెన్స్ అందరూ జాగ్రత్తగా వినేవాళ్ళం. యా, ఇలాంటివి మీకు కూడా ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేయాలనిపిస్తే డూ కాల్ అస్ at 972-636-1966.

అండ్ అవర్ స్కూల్ టైం క్రియేటివిటీ అంతా హోంవర్క్ ఎక్స్క్యూజెస్ లో కనిపించేదండి. మోస్ట్లీ హోంవర్క్ ఎక్స్క్యూజెస్ విల్ బి లైక్, మ్యామ్ హోంవర్క్ చేశాను కానీ బుక్ ఇంట్లో మర్చిపోయాను. అప్పుడు టీచర్ ఏమో ఎవ్రీ డే ఒక ఎక్స్క్యూజ్ చెప్తారు అని అంటారు కదా. బట్ మనం ఆనెస్ట్లీ లైక్ యునో ఎంతో కాన్ఫిడెన్స్ తో యాక్చువల్ గా హోంవర్క్ చేయడం మర్చిపోయాము, బట్ ధైర్యంగా టీచర్ అంటే టీచర్ గుర్తించర్లే అన్నట్టు మరి ఎందుకునో అని మ్యామ్ దగ్గరికి వెళ్ళి, మ్యామ్ ఎవ్రీడే చేస్తాను మ్యామ్, ఈ ఒక్కరోజు నిజంగా చేశాను బట్ ఇంట్లో బుక్ మర్చిపోయాను అని చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది యాక్చువల్ గా ఈ మీమ్స్ అవి చూస్తే, మీమ్స్ కానీ రీల్స్ కానీ చూస్తున్నట్టయితే చాలా చాలా రీల్స్ చిన్నపిల్లల హోంవర్క్ ఎక్స్క్యూజెస్ గురించి రీల్స్ చాలానే ఉంటాయి. అందులో ఒకటి ఆబ్వియస్లీ మీరు కూడా చాలా చూసే ఉంటారు, ఒక పాప వచ్చి, మ్యామ్ హోంవర్క్ నేను చేశాను, మా కుక్క తినేసింది నా బుక్ అని చెప్తుంది. దాట్ వాజ్ రియలీ ఫనీ. ఆబ్వియస్లీ మనం అందరం మరీ అంత క్రియేటివ్ గా చెప్పి ఉండకపోవచ్చు, బట్ యా కొన్ని కొన్ని క్రియేటివ్ స్టోరీస్ అయితే చెప్తుంటాము. ఓకే, కొన్ని ఓల్డ్, మరీ ఓల్డ్ కాదనుకోండి, మేబీ 90s 2000 సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను, బికాస్ ఐ వాంట్ యూ టు ఫీల్ దట్ నొస్టాల్జియా. మీకు గనక ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే, మీ స్కూల్ డేస్ గుర్తొచ్చినా, మీ టీచర్స్ గుర్తొచ్చినా, ఎనీథింగ్, మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చినా, సంథింగ్ దట్ కనెక్ట్స్ యూ బ్యాక్ టు స్కూల్, ఇఫ్ యూ రిమెంబర్ సంథింగ్ అండ్ యూ వాంట్ టు రిక్వెస్ట్ దట్ సాంగ్, ప్లీజ్ డూ కాల్ us.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
4: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
6: Yes sir.
4: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
4: You're absolutely right. Rajulas Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajulas Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
12: చందు, మరి వండనా?
11: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
12: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
11: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
13: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. ఒక క్విక్ రీక్యాప్. మనం యాక్చువల్లీ 1.5 అవర్స్ అయిపోయాయి మన షోలో. ఫస్ట్ అవర్ లో లేబర్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ వి టాక్డ్ అబౌట్ వర్కర్స్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ దే మేక్ టు అవర్ లైఫ్స్. అండ్ నౌ మనం సెకండ్ అవర్ లో 30 మినిట్స్ ఆల్రెడీ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. Obviously September 5th, India Row Teachers Day, and that is why we are running this segment dedicated to teachers. And school memories already start aipoyayi. Homework excuses, strict teachers, and that one teacher who could identify back bench lo evaru maatladutunnaru without even looking. And if you are just joining us, welcome to our school day time machine. Let's continue.

ఓకే, మీరు మీ కిడ్స్ ని యాక్చువల్ గా ఇక్కడ స్కూల్ గురించి వాళ్ళ టీచర్స్ గురించి అడిగితే వాళ్ళు ఏమైనా ఇంట్రెస్టింగ్ షేర్ చేశారా? నేనైతే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హోంవర్క్ ఇచ్చారా టీచర్ ఏం చేశారా, నువ్వు హోంవర్క్ అనేవారు. అసలు ఎలిమెంటరీలో వీళ్ళు ఇంటికి వచ్చి అసలు హోంవర్క్ ఏ లేదు అనేవాళ్ళు, బికాస్ ఆబ్వియస్లీ వర్క్ అంతా స్కూల్లోనే చేస్తారు, ఇంటికి వచ్చాక అసలు ఏమీ హోంవర్క్ ఉండదు. బట్ మనం వదలం కదా, అయినా సరే ఏదో ఒకటి ఏబీసీలో 1, 2, 3లో ప్లస్ లైక్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి వాళ్ళతో అంటే రెగ్యులర్ గా చేస్తుంటే వాళ్ళకి హోంవర్క్ అలవాటు అవుతుందని ఏదో ఒకటి చేయించేవాళ్ళం. కానీ ఇక్కడ మిడిల్ స్కూల్ కి వచ్చాక కొంచెం హోంవర్క్ ఉంటుంది. టీచర్ నాకు తెలిసిన టీచర్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ స్టూడెంట్స్ టీచర్ కి చెప్తారంట, మ్యామ్ హోంవర్క్ ఈజ్ రియలీ బోరింగ్, ప్లీజ్ డోంట్ గివ్ అస్ ఎనీ వర్క్ అని చెప్పి చెప్తారంట. సో హోంవర్క్ లేదు అని పిల్లలు ఇంటికి వస్తే దాని వెనక ఒక పెద్ద కుట్రే ఉంది. వీళ్ళే వెళ్ళి వాళ్ళ టీచర్ ని నో హోంవర్క్ అని అంటారు, అందుకనే పాపం టీచర్స్ కూడా ఇవ్వరు. మా టీచర్స్ అంత మంచి వాళ్ళు కాదు. యాక్చువల్లీ ఒక మ్యాథ్ అయితే చాలా చాలా హోంవర్క్ ఉండేదండి. ఒక్క ఏమంటారు ఒక ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేసి ఇంటికి 10 ప్రాబ్లమ్లతో వెళ్లేవాళ్ళం. ఓ మై గాడ్, ఆ 10 చేయాలంటే చాలా టైమే పట్టేది. యా, ఇవన్నీ ఏమంటారు ఇప్పుడు తలుచుకుంటే ఇట్స్ నైస్ మెమరీస్. చాలా కుస్తీ పట్టేవాళ్ళం ప్రాబ్లమ్స్ చేయడానికి. యాక్చువల్లీ చాలా కష్టపడేవాళ్ళం బ్యాక్ దెన్. అప్పుడు ఫోన్స్ ఇవేమి, ఇంటర్నెట్ ఫోన్స్, చాట్ జీపీటీ ఆబ్వియస్లీ ఇవేమి ఉండేవి కాదు. సో మన టీచర్ చెప్పిన ఒక్క ప్రాబ్లమ్ ని క్లాస్ వర్క్ అని వేరే బుక్, హోంవర్క్ కి వేరే నోట్బుక్ ఉండేది. సో క్లాస్ వర్క్ బుక్ ఓపెన్ చేసి పెట్టుకుని ఆ ప్రాబ్లం చూసి దాన్ని మక్కి అట్లనే చేసి చూద్దామని ట్రై చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ 10లో 7 చేసేసేవాళ్ళం. 3 అయితే కొంచెం డిఫరెంట్ గా ఉండేవి, ఆ 3 అలా మిగిలిపోయేవి. నెక్స్ట్ డే క్లాస్ కి ముందు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ 3 చేసావా, ఎలా చేసావు నాకు చెప్పు అని అడిగి వాళ్ళ దగ్గర కాపీ కొట్టేసి మన హోంవర్క్ లో నోట్స్ లో రాసుకునేవాళ్ళం. ఇలాంటివి మీ దగ్గర స్టోరీస్ ఏమైనా ఉంటే మాకు షేర్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీరు స్టోరీస్ ఏం షేర్ చేయకపోయినా పర్లేదు, ఇఫ్ యూ హ్యావ్ అ సాంగ్ రిక్వెస్ట్ డూ కాల్ అస్.

ఓకే, మనకి ఒక కాలర్ కాల్ చేశారండి, శృతి ఫ్రమ్ చెప్పడం నేను

మర్చిపోయాను, సో తను చెప్పలేదు. బట్ ఐఎమ్ గెస్సింగ్ షీఈస్ ఫ్రమ్ హియర్ డాలస్ సమ్వేర్. థ్యాంక్ యూ శృతి ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ యువర్ మెమరీస్. తను ఏం షేర్ చేశారంటే, నాకు మీరు చెప్పిన, మీరు జస్ట్ నౌ చెప్పిన హోంవర్క్ స్టోరీ అయితే నేను కనెక్ట్ అయ్యానండి. వీ యూస్ టు డూ దట్, అంటే టీచర్ బుక్స్ పెట్టండి అని అనేంత వరకు ఆ లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏమైతే అన్నారో అలాగా ఆ లాస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఫ్రెండ్స్ తో అడిగి చేసేవాళ్ళమని చెప్పారు. సో థ్యాంక్ యూ శృతి. అండ్ మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ నేను లైన్అప్ చేస్తున్నా అండి. డెఫినెట్ గా మీకు, మీకోసం ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను. అండ్ అంతవరకు మనం ఈ సాంగ్ వినేసి వద్దాం.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: కాసేపు ఉండొచ్చు కదా.
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేంటి?

ఓకే, ఇప్పుడు నేను ఇంతకు ముందు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వేశాను. ఎందుకంటే బికాస్ నాకు కాలర్స్ కాల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఒక కాలర్ కలయ్య గారు కాల్ చేసి తన స్టోరీ మనకి షేర్ చేశారు. అఫ్ కోర్స్ మనం స్కూల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచర్స్ ఉంటారు. కొంతమంది ఫనీ, కొంతమంది చాలా ప్రేమగా ఉంటారు, బట్ కొంతమంది టీచర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అలాంటి ఒక స్ట్రిక్ట్ టీచర్ స్టోరీని మనకి షేర్ చేశారు. ఫోర్త్ గ్రేడ్ లో అంటే కాలర్ మనకి చెప్పిన స్టోరీ, తను ఫోర్త్ గ్రేడ్ లో ఉన్నప్పుడు వాళ్ళ మ్యాథ్ టీచర్ హోంవర్క్ చేయకపోతే లంచ్ చేయనిచ్చేవారు కాదంట. అది కొంచెం ఫోర్త్ గ్రేడ్ చిన్న పిల్లలు, వాళ్ళకి హోంవర్క్ చేయకపోతే నో లంచ్ అంటే పాపం అనిపిస్తుంది. బట్ యా, కొంతమంది టీచర్స్ యునో దే maybe it is for our own good అనుకోవాలి ఇప్పుడు. బట్ ఫోర్త్ గ్రేడ్ లో వాళ్ళ టీచర్ హోంవర్క్ చేయకపోతే లంచ్ చేయనిచ్చేవారు కాదంట. సో అప్పట్లో కొన్ని రోజులు, చాలా రోజులు అలాగా లంచ్ మిస్ అవ్వడం, లేకపోతే లేట్ లంచ్ చేయడం, ఫ్రెండ్స్ తో లంచ్ చేయకపోవడం చాలా మిస్ అయ్యేవారంట తను. సో దానికి ఇట్లా ఇలా కాదు, ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో లంచ్ చేయలేకపోతున్నాను అని బాగా ఆలోచించి తను ఏం చేసేవారంటే, హోంవర్క్ చేయక పోయినా సరే టీచర్ సిగ్నేచర్ పెట్టేసేవారంట. ఒక రోజు అలాగే టీచర్ సిగ్నేచర్ పెట్టగానే, అది రెడ్ ఇంక్ తో పెట్టగానే తిను దొరికిపోయారు. ఎలా దొరికిపోయారంటే, టీచర్ పెట్టే రెడ్ ఇంక్ వేరే అంట, తిను పెట్టిన రెడ్ ఇంక్ పెన్ వేరే అంట. సో టీచర్ అది చూసి తినే పెట్టేసింది నా సిగ్నేచర్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని కూడా కాల్ చేశారంట. పేరెంట్స్ వచ్చి, లేదు లేదు మా అమ్మాయి అలా చేయదు అని వాళ్ళ డాడ్ దీన్ని చాలా సపోర్ట్ చేశారు. బట్ స్టిల్ ఐ థింక్ అది చాలానే యునో చాలా ఇంపాక్ట్ ఉండింది నా మీద అని తను షేర్ చేశారు. యా, ఇలాంటి స్టోరీస్ యాక్చువల్లీ ఫోర్త్ గ్రేడ్ లో స్టోరీ మీకు ఇంకా గుర్తుంది అంటే వీ కెన్ ఇమాజిన్ how much it impacted you. I hope it was didn't leave a very bad memory for you. You can now think about it and laugh it out, you know, and hopefully alanti ala evaru suffer avakoddu. I know kids ki having lunch with their friends means a lot kada. అదే యాక్చువల్లీ ఫన్ ఇన్ స్కూల్. ఈ హోంవర్క్స్, ఈ ఎగ్జామ్స్, ఇవన్నీ మనం అసలు మర్చిపోతాం, కంప్లీట్ గా మర్చిపోతాం. కలయ్య గారు, మీరు కోరిన సాంగ్ ఫ్రమ్ మాస్టర్ ఇస్ యాక్చువల్లీ వీఆర్ 40 ఆల్మోస్ట్ క్లోజ్ టు అ బ్రేక్. సో నేను బ్రేక్ నుంచి వచ్చాక ఈ సాంగ్ వేస్తాను. అంతవరకు మనం India Today gurinchi cheptunnam. Dallas foodies, listen up. India Today has a weekend buffet and Thursday's chat night. So head to India Today restaurant at 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. India Today, come hungry, leave happy. Don't forget, they have a grand weekend buffet at India Today restaurant in South Lake. So go ahead and enjoy it. Thursdays aithe irresistible. Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 12 p.m.

0: to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఈ సినిమా వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooruninchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support@MyPursue.com.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: బ్రేక్ వెళ్లే ముందు మనం మాట్లాడుకుంటున్నాం స్ట్రిక్ట్ టీచర్స్ గురించి. ఒక లిసనర్ కాల్ చేసి తన ఫోర్త్ స్టాండర్డ్ మ్యాథ్ టీచర్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో హోంవర్క్ విషయంలో, అండ్ తను ఎలాగా టీచర్ సిగ్నేచర్ పెట్టి దొరికిపోయారో మనకి షేర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. అండ్ అగైన్ తను ఆబ్వియస్లీ స్ట్రిక్ట్ టీచర్స్ అండ్ యునో టఫ్ టీచర్స్ ఏ కాదు, నాకు చాలా మంది గుడ్ టీచర్స్ కూడా ఉన్నారు అని షేర్ చేశారు. అండ్ వాళ్ళ 9th and 10th గ్రేడ్ టీచర్ లైక్ షీ రిమెంబర్డ్ ఇసాబెల్లా అని ఒక టీచర్ తనని ఎంత ఇన్స్పైర్ చేశారో, తనకి ఎంత యునో వెరీ గుడ్ పాజిటివ్ ఏమంటారు పాజిటివ్ ఇన్స్పిరేషన్ గా ఒక రోల్ మోడల్ గా నిలిచారో తను షేర్ చేసుకున్నారు. సో మీకోసం మీ రిక్వెస్ట్ చేసిన ఈ సాంగ్ డెడికేటెడ్ టు యువర్ ఇసాబెల్లా టీచర్, ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ ఫర్ యూ నౌ ఫ్రమ్ మాస్టర్ మూవీ చిట్టి స్టోరీ.
4: Let me sing a chitti story, pay attention, listen to me.
5: Yendana English?
4: Just listen, bro.

యాక్చువల్లీ ఒక స్టోరీ నేనైతే మీకు షేర్ చేయాలి. కొంతమంది ఆఫ్ కోర్స్ టీచర్స్ స్ట్రిక్ట్ ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఆల్వేస్ స్ట్రిక్ట్. వాళ్ళు క్లాస్ రూమ్ లో స్ట్రిక్ట్ ఉంటారు, కానీ బయట మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా చిల్ ఉంటారు. కొంతమంది టీచర్స్ లైక్ దే ఆర్ సో మచ్ ఫన్ టు బీ విత్, రైట్? వాళ్ళ క్లాస్ కూడా చాలా చాలా అంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తారంటే ద టఫెస్ట్ టాపిక్స్ కూడా ఈజీగా చెప్పేస్తారు, అండ్ యూ అవన్నీ మనకి చాలా గుర్తుండిపోతాయి, రైట్? ఆ ఫన్ మూమెంట్స్ అంత హ్యాపీ హ్యాపీగా యూనో మనకి చెప్తుంటే అవన్నీ మనకి గుర్తుండిపోతాయి. లైక్ థారేసా మీన్ పర్ లో ఆమిర్ ఖాన్ లాగా. నాకు తెలుగులో ఏమీ గుర్తురాలేదు, సారీ, బట్ దట్ వాజ్ ఏమంటారు గ్లోబల్ మూవీ అనొచ్చు, ఆర్ ప్యాన్ ఇండియా మూవీ అనొచ్చు. థారేసా మీన్ పర్ వాజ్ లైక్ సో గుడ్. ఆ మూవీ చూస్తే లైక్ ఆబ్వియస్లీ మీకు కూడా ఒక టీచర్ హూ ఇన్స్పైర్డ్ యూ గుర్తొచ్చి ఉంటారు. కొన్ని టీచర్స్ మన మార్క్స్ చూస్తారు, కొంతమంది మన పొటెన్షియల్ చూస్తారు, అండ్ దట్ రియలీ స్పెషల్ వన్స్ మనలో మనకే కనిపించని టాలెంట్ ని కూడా చూస్తారు. ఇలాంటి ఒక టీచర్ మీకు గనక ఉంటే డూ రిమెంబర్ దెమ్ టుడే అండ్ సే థ్యాంక్ యూ టీచర్.

స్కూల్ కంప్లీట్ అయ్యి మేబీ 10 years, 20 years, 30 years అయిపోయాయా? Books forgotten, syllabus forgotten, marks mostly forgotten. But somehow, teacher chepina, oka sentence inka gurtundi. You can do better. I believe in you. Don't give up. Nothing is impossible. Aa word, nothing is impossible, anedi maa Hindi teacher chaala cheppevaru. And I still remember it. She was amazing asala. Chaala, ante Hindi ante obviously koncham andariki ekkedi kaadu aa rojullo, but she made it really really easy. And andaru aa Hindi class ante we used to look forward to it. It was so much fun. Alanti fun incidents anni gurtu cheskondi. And actually school loni chaala because we spend a lot of our ఏమంటారు ఎడ్యుకేషనల్ ఇయర్స్ ఇన్ స్కూల్ స్కూల్ టీచర్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనం మర్చిపోలేము అవి ఏమంటారు చాలా చాలా స్టోరీస్ ఉంటాయి మనకి. బట్ డోంట్ ఫర్గెట్ కాలేజ్ లో లెక్చరర్స్ కాలేజ్ లో టీచర్స్ కూడా దే హ్యాడ్ అ వెరీ గుడ్ పాజిటివ్ ఏమంటారు పాజిటివ్ ఇంపాక్ట్ అనే చెప్పాలి ఆన్ అస్ ఇన్ షేపింగ్ అవర్ లైఫ్ ఇన్ గెటింగ్ అస్ వేర్ వీఆర్ టుడే. సో వాళ్ళని కూడా గుర్తు చేసుకోండి. నాకు ఒక స్టోరీ ఉంది, నేను ఈ సాంగ్ తర్వాత అది ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో. సో అంటిల్ దెన్ లిసన్ టు దిస్ సాంగ్.

నా స్టోరీ చెప్తానని చెప్పాను మీకు బ్రేక్ కి ముందు. యాక్చువల్ గా ఒక కాలర్ కాల్ చేసి చాలా మంచి ఫనీ స్టోరీ షేర్ చేశారు. ఐ హ్యావ్ టు షేర్ దట్. నా స్టోరీ కొంచెం పక్కన పెట్టి లలిత ఆంటీ కాల్ చేసి మనకి తను తన స్టోరీ, తన స్కూల్ డేస్ లో జరిగిన స్టోరీ, వాళ్ళ టీచర్స్ ది ఫనీ స్టోరీ ఒకటి షేర్ చేశారు. కలిత ఆంటీ ఇస్ హియర్ విజిటింగ్ హర్ డాటర్. సో తను నా షో వింటూ కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కాలింగ్ అండ్ ఫర్ షేరింగ్ ఆల్సో. Auntie, of course, 55 years ago she was in school, but appatlo vaalla tanaki gurtunna oka teacher memory em chepparante teacher perlu kuda chepparu. Actually Kamala teacher and Thangaraj sir, వాళ్ళకి ఒక లవ్ స్టోరీ నడిచేదంట స్కూల్లో. అండ్ ఆల్ ది స్టూడెంట్స్ యూస్ టు వాచ్ దెమ్. వాళ్ళ టీచర్స్ ఎవరైతే ఆ టీచర్స్ ఇద్దరు, కమలా టీచర్ అండ్ తంగరాజ్ సార్, క్లాసెస్ కి మధ్యలో కారిడార్ లో మీట్ అయ్యి మాట్లాడుకునే వాళ్ళంట. స్టూడెంట్స్ అందరూ వాళ్ళని చూసేవారంట. సో నేను అడిగాను, లైక్ అయితే వాళ్ళు పెళ్లి చేసుకున్నారా అంటే లేదు, దే వర్ ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్పారు. సో ఐ థింక్ స్మాల్ ఏమంటారు సైడ్ క్రష్ అనుకోవచ్చు టు కీప్ పీపుల్ మూవింగ్. అండ్ అగైన్ ఇలాంటి స్టోరీస్ మనకి గుర్తు తెచ్చుకుంటే ఎంతో, యునో, దే బ్రింగ్ బ్యాక్ ఆల్ దోస్ మెమరీ నస్టాల్జియా. యాక్చువల్లీ ఇంకా షేర్ చేశారు, తంగరాజ్ సార్ వాజ్ వెరీ హ్యాండ్సమ్ అండ్ హీ వాజ్ ఇన్ ది ఎంటైర్ టౌన్ అని చెప్పారు. అండ్ లేటర్ యాక్చువల్లీ హిస్ సన్ బికేమ్ అ వెరీ ఫేమస్ కామెడీ యాక్టర్ ఇన్ మూవీస్ ఇన్ ద 90s అని చెప్పారు. బట్ నేను ఆ పేరు అడిగే లోపు కాల్ కట్ అయిపోయింది. బట్ ఆంటీ, ఇఫ్ యు ఆర్ లిసనింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్ లవ్లీ స్టోరీ. అండ్ ఇంకేం చెప్పాలి, ఇంకా ఇంకా ఇంకా స్టోరీస్ ఇట్లాంటివి గుర్తొస్తుంటే, యునో, ఇట్స్ సో హార్ట్ వార్మింగ్ కదా. Those lovely memories from good old days, they made our days in Chappali. Thank you again for sharing. And me kosam e song.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi. First

0: 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్ 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి మల్లిటిక్క, చమికావా పరోటా.
4: ఎందులో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మ్యాజికల్ మండేస్ విత్ మీ ఆర్జే సుధా ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. బ్రేక్ వెళ్లే ముందు మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, అండ్ నేను కూడా నా స్టోరీ ఒకటి చెప్తానని ప్రామిస్ చేశాను. సో కీపింగ్ అప్ దట్ ప్రామిస్, మా నేను యాక్చువల్లీ ఒక క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నాను. ఇట్ వాజ్ గర్ల్స్ హై స్కూల్. అసలు గర్ల్స్ హై స్కూల్ అంటే కంప్లీట్ మస్తీ, కంప్లీట్ ఫన్. ఎలాంటి ఫన్ ఉండేది అంటే, యాక్చువల్లీ కొంతమంది టీచర్స్ లైక్ చాలా చాలా బాగా తయారై వచ్చేవాళ్ళు. అండ్ మా క్లాస్ రూమ్ లో మేము ఈ రోజు టీచర్ చూద్దాం వేసుకొస్తారా, ఫ్రాక్ వేసుకొస్తారా, లేకపోతే మంచి సారీ కట్టుకొస్తారా అని బెట్స్ చేసుకునేవాళ్ళం. యాక్చువల్లీ అలా ఎన్నో సార్లు మేము ఫ్రెండ్స్ లో ఫ్రెండ్సే చాక్లెట్స్ కోసం బెట్స్ చేసుకునేవాళ్ళం. అండ్ అవన్నీ ఇంకా టీచర్స్ ఎవరైతే ఎవరి మీద అయితే మేము బెట్ చేసుకునేవాళ్ళమో ఆ టీచర్ ఇంకా మాకు అందరికి గుర్తున్నారు. షీ వాజ్ వెరీ యంగ్ మేరీ టీచర్. అండ్ ఇంకొక టీచర్ కూడా ఉండేవాళ్ళు, షీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హర్ స్కర్ట్స్. యాక్చువల్లీ అసలు అలాంటి స్కర్ట్స్ అసలు ఇప్పుడు వేసుకుంటున్నారు, బట్ షీ యూస్ టు యునో ఒక అప్పట్లోనే వేసుకునేవారు. షీ వాజ్ అ ఫ్యాషన్ ఐకాన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అలాంటి ఒక టీచర్ ని ఎలా మర్చిపోతాను. హర్ నేమ్ వాజ్ రాక్సన్ టీచర్. నా స్కూల్ మేట్స్ ఎవరైనా వింటున్నట్టయితే యు నో మనం అందరం ఎంత వెయిట్ చేసేవాళ్ళమో రాక్సన్ టీచర్ కోసం. ఇంకా యాక్చువల్లీ ఇంకా చాలా చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇదే కాదు, లైక్ యూనో టీచర్స్ డే కి ఎవ్రీ క్లాస్ ఒక ఏమంటారు ఫుల్ ఆన్ డెకరేషన్స్. 1-2 weeks ముందు నుంచే ప్రిపరేషన్స్ ఉండేవి, ఏమేమి స్కిట్స్ చేయాలి, ఏమేమి డాన్సెస్ చేయాలి. టీచర్స్ కి గిఫ్ట్స్ కూడా కొనేవాళ్ళం. ఆబ్వియస్లీ టీచర్స్ అందరూ లైక్ నో మాకు గిఫ్ట్స్ ఏమి ఇవ్వకండి అనేవాళ్ళు. బట్ మీ క్లాస్ రూమ్ ఒకవేళ మీరు 7th అయితే 7th క్లాస్ టీచర్ కి అట్లా ఒక్కొక్క క్లాస్ కి ఒక హోమ్ టీచర్ ఉండేవారు. సో వాళ్ళ కోసం గిఫ్ట్స్ కొనేవాళ్ళం. అండ్ తనకైతే ఒక స్పెషల్ సెలబ్రేషన్ అండ్ స్పెషల్ ఏమంటారు ఒక రిసెప్షన్, లైక్ స్పెషల్ రిసెప్షన్ ఇచ్చేవాళ్ళం ఆ టీచర్ కి. తను కూర్చోబెట్టి సాంగ్స్ ప్లే చేసి సాంగ్స్ మేము పాడేవాళ్ళం, అండ్ స్కిట్స్ చేసేవాళ్ళం, అండ్ ఇంకా మూవీ సాంగ్స్ కి డాన్సెస్ ప్రాక్టీస్ చేసి డాన్సెస్ చేసేవాళ్ళం. దిస్ వాజ్ ఆల్ సో మచ్ ఫన్. ఎవ్రీ ఇయర్ వి యూస్ టు ప్రిపేర్ లైక్ 2-3 weeks ahead. ఈ ఇయర్ ఏం చేయాలి, ఈసారి డెకరేషన్స్ ఎలా చేయాలి, అవన్నీ

వచ్చేసేవాళ్ళం. అండ్ ఆబ్వియస్లీ అన్ని క్లాసెస్ కి కూడా ఇట్ వాజ్ లైక్ కాంపిటీషన్, మీకన్నా మేము చాలా బాగా చేసాము, లైక్ యునో యూ కెన్ కమ్ వాచ్ అవర్ క్లాస్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి. ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండ్ ఇదంతా అయిపోయాక టీచర్స్ కూడా దే యూస్ టు యాక్చువల్లీ do the same for Children's Day. అది నవంబర్ లో వస్తుంది. సో టీచర్స్ డే అయిపోయాక నవంబర్ లో చిల్డ్రన్స్ డే కి టీచర్స్ పర్ఫామ్ చేసేవారు. దాట్ వాజ్ అన్ అదర్ బిగ్ సెలబ్రేషన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మెమరీస్ ఏ ఉన్నాయి. ఇంకా తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను మీతో. వి ఆర్ యాక్చువల్లీ ఇంకా లాస్ట్ 20 some minutes ఉంది మన షోలో. ఈ 20 some minutes లెట్స్ టాక్ అబౌట్ మోర్ ఆఫ్ దీస్ టీచర్ స్టోరీస్ అండ్ హౌ దే షేప్డ్ అవర్ లైఫ్స్ అండ్ వాట్ డిడ్ వి టేక్ అవే ఫ్రమ్ ఇట్. మీరంత వరకు ఈ సాంగ్ వినేసి డోంట్ గో ఎనీవేర్, కీప్ లిసనింగ్.

దట్ వాజ్ అ వెరీ లవ్లీ సాంగ్. యాక్చువల్లీ మనం స్కూల్లో టీచర్స్ మాత్రమే కాదు, వి ఒక గురువు అనేది వి గెట్ ఇన్స్పైర్డ్ బై సంబడి ఆర్ సంథింగ్ అండ్ మనం వాళ్ళనే గురువుగా చేసుకుంటాం, రైట్? యాక్చువల్లీ అలాంటి ఏకలవ్య శిష్యులు గురువులు చాలా మందే ఉంటారు. నేను ఇళయరాజా గారికి మరీ ఏకలవ్య శిష్యులు అని చెప్పాను, బట్ ఐ లవ్ హిజ్ మ్యూజిక్. ఒక ఇట్స్ వెరీ సూదింగ్ మ్యూజిక్ ఫర్ మీ. నాకు మ్యూజిక్ అంటే ఇంత ఇంట్రెస్ట్ కలగడానికి కారణం డెఫినెట్లీ ఇళయరాజా గారు అని చెప్పాలి. అలాంటి ఇంపాక్ట్ఫుల్ సాంగ్స్ చేశారు, సో అందుకనే బ్యాక్ టు బ్యాక్ రెండు ఇళయరాజా హిట్స్ అయితే ప్లే చేశాను. అలాంటిదే ఇంకొక సాంగ్ కూడా ఉంది, ఆఫ్ కోర్స్ ఐ విల్ ప్లే ఇట్ ఆల్సో. మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాము టీచర్స్ అండ్ వాళ్ళ వర్డ్స్ ఎంత పవర్ఫుల్, ఎంత ఇంపాక్ట్ చేస్తాయో మన లైఫ్ ని అని. And that brings me to something really I wanted to say today. Words are powerful. Manam peddavaalu nunchi gaani, teachers nunchi gaani, manam ippudu peddavaalu ayyaka manam icche you know some suggestions or through our words we can bring that positivity, right? So మనం క్యాజువల్ గా ఒక మాట చెప్పేస్తాం, బట్ దట్ అదర్ పర్సన్ హూ ఇస్ హియరింగ్ మేబీ దే విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఇయర్స్. టీచర్స్ వర్డ్స్ కెన్ చేంజ్ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్, పేరెంట్స్ వర్డ్స్ కెన్ చేంజ్ దేర్ కిడ్స్ కాన్ఫిడెన్స్. సో ఒక వర్డ్ మనం చెప్పే ముందు యూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ, కొంచెం కైండ్నెస్, కొంచెం పేషెన్స్, కొంచెం అండర్స్టాండింగ్ లైఫ్ లో చాలా డిఫరెంట్ క్రియేట్ చేస్తాయి. So if you want to be that person who is creating a difference in somebody's life as a friend, as a parent, as a teacher, or as a colleague, use your words wisely.

యాక్చువల్లీ నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను. నాకు మాట్లాడుతూ ఉంటే ఈ పాటలు వింటుంటే టీచర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా నా స్కూల్లో జరిగిన స్టోరీస్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. I can, we only have actually 10 more minutes, so I cannot have a show without mentioning this teacher, Rukmini teacher, ani my music teacher. She was just awesome ani cheppali. మేము స్కూల్లో ఉన్నప్పుడు తను మా మ్యూజిక్ టీచర్, మాకు లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాకు మ్యూజిక్ క్లాస్ ఉండేది. ఎంత బాగా పాడేవారంటే ఆబ్వియస్లీ అందుకనే మ్యూజిక్ టీచర్ అనుకోండి. అండ్ మాకు అన్ని చాలా చాలా చాలా సాంగ్స్ నేర్పించారు. అండ్ దోస్ వేర్ ఆల్ హర్ ఓన్ సాంగ్స్, తను రాసి తను పాట లైక్ మ్యూజిక్ కంపోజ్ చేసి. ఒక హార్మోనియం ఉండేది టీచర్ దగ్గర, ఆ హార్మోనియం వాయిస్తూ మాకు సాంగ్స్ నేర్పించేవాళ్ళు. సాంగ్స్ అయితే మేము ఎంత డెడికేటెడ్ గా నేర్చుకునే వాళ్ళం అంటే it was like a real very good feeling. Anni marchipoyi me paata nerpistu unte chaala enjoy chesa vallam. Actually aa teacher ni, Rukmini teacher ni enduku gurtu cheskuntunnan ante, she was like awesome an cheppali. Endukante she was at that point, tarvata maaku telisindi she was going through a lot in her personal life, but adi never she showed it ani cheppali. మాకు అసలు ఆబ్వియస్లీ మేము చిన్నపిల్లలు అంత తెలియకపోవచ్చు, బట్ ఒక్క కొంచెం కూడా హింట్ తెలిసేది కాదు. షీ వాజ్ గోయింగ్ త్రూ సో మచ్ ఇన్ హర్ లైఫ్ అని. షీ వాజ్ యాక్చువల్లీ సిక్, బట్ ఎనీవే ఆమెని తనని మేము ఆ గుడ్ థింగ్స్ కి గుర్తుంచుకుంటాము. ఒక్కసారి ఏమైందంటే ఒక కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్స్ ఉండేవి స్కూల్, ఆబ్వియస్లీ స్కూల్స్ మధ్యలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్. మా ప్రిన్సిపల్ పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇప్పుడు వద్దు అని చెప్తే, that teacher fought for us. She literally sat in front of the principal office for almost 2 hours so that memo we all practiced. Me inta kashtapadi practice chesaru vil competition ki vellali, please allow them to go ani cheppadaniki adagadaniki permission teeskodaniki she spent that time anamata. She was so dedicated.

వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది, చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశారు ప్లీజ్ అని చెప్పి ప్రిన్సిపల్ ని ఒప్పించారు. అండ్ యాక్చువల్లీ ఆ కాంపిటీషన్ వాజ్ వెరీ స్పెషల్ టు అస్. వీ వన్ దట్ కాంపిటీషన్, వీ కేమ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ ఎంటైర్ డిస్ట్రిక్ట్. సో అది నాకు ఇంకా గుర్తుంది. సో షీ మేడ్ అస్ రియలైజ్ అవర్ పొటెన్షియల్. షీ వాజ్ ద రీజన్ why I am today an RJ also. My music love, my love for RJing also comes from her. Thank you, Rukmini teacher, wherever you are. ఈ సాంగ్ మీకు డెడికేట్ చేస్తున్నా, బికాజ్ ఐ నో ఈ సాంగ్ మీకు చాలా చాలా ఇష్టం.

నేను ఇంతకు ముందు చెప్తున్నాను, మా మ్యూజిక్ టీచర్ తను నేర్పించిన పాట మేమందరం ఎంత బాగా పాడి ప్రైజ్ తెచ్చుకున్నాము అని. అండ్ అగైన్ హౌ ఐ డెడికేట్ మై ఆర్జే జర్నీ, మై మ్యూజిక్ లవ్ టు మై మ్యూజిక్ టీచర్. తను నేర్పించిన సాంగ్ లోంచి ఒక్క లైన్ పాడి ఐ వాంట్ టు డెడికేట్ దిస్ జర్నీ ఆఫ్ మైండ్ టు హర్. Hope I'm not boring you all. Pindara bosina vendi vennello aa venelaku vannette chevirisina puvulu pindara bosina vendi vennello aa venelaku vannette chevirisina puvulu.

0: ఓకే, మనం ఇంకా లాస్ట్ 1 మినిట్ కి వచ్చేసాము. అండ్ జస్ట్ లైక్ దాట్ అవర్ 3 అవర్స్ ఆర్ ఆల్మోస్ట్ ఓవర్. టుడే వి స్టార్టెడ్ విత్ అవర్ లేబర్ డే సెలబ్రేషన్స్, టాక్డ్ అబౌట్ వర్కర్స్, దెన్ వీ వెంట్ బ్యాక్ టు స్కూల్, రిమెంబర్డ్ అవర్ టీచర్స్. బుక్స్ మర్చిపోవచ్చు, మార్క్స్ మర్చిపోవచ్చు, ఎగ్జామ్స్ మర్చిపోవచ్చు, బట్ సమ్ వర్డ్స్ నెవర్ లీవ్ అస్ అండ్ సమ్ teachers who shaped our lives and made us what we are today. Thank you to all of them. And one last thing, don't judge people too quickly. Be kind with your words, make good connections, and when you find a good connection, value it and keep going. Remember your teachers, your friends, everyone. Thank you.
1: Take Radio Surabhi time check. Studio lo time 1 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న

0: సిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, టౌ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
3: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Namaskaram, Nini Singer speaking.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, Isplano and Eldorado. For more information,

0: information, visit rkusa.com.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోస, ఘీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ల వా, చీజ్ దోస, ఆనియన్ దోస, హనీ చిల్లీ గార్లిక్ నూడిల్స్, ఫంకీ పనీర్ టిక్కా, చమిక వా పరాట.
2: ఏంది రోగ్ అని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
0: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్
3: పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

0: హాయ్ అండ్ రాము పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
4: Hola, bienvenido. Disfrutar fiesta. Woo!

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ name to go her really her

0: the taste of home closer to you.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Hi, I am Ramgopal Varma.
4: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగారా?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, పాలు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
1: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
0: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేయిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. or write to support at mypursu.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
7: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే, అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ made with care. A2B texas.com. perfect for dining, takeaway or full service catering.
1: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి
5: 107.9 FM HD3.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయ, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లా బాతీస్ దోశ, అన్య దోశ, అంచిలి గాడి కొక సెం, అంకి మని టిక్కా, విచ్చని కబాబ్ పరాటా.
5: ఎందు బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావో నీకే నచ్చిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes, sir. Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
11: Sir, ee maatram teliyakunda Dallas ela untam? It's chaat, thali and catering.
10: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
12: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: Nallanchu tella chira appappo arrachakam.
14: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality tho meeku marinta cheru kaabothundi. Keep listening to Nestam Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
15: Sure. How many people are we expecting?
7: 5k anukuntunna, but koncham mood baagunte inka ఎక్కువచ్చు.
15: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10k, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. అందరికీ నమస్కారం.

0: అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 ఎఫ్ఎం HD3.
11: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaTodayUSA.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti ilantivi. Traditional ga celebrate chesukovadaniki kavalsina vastulu dorikeve kaadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggar nunchi, pooja samanlu, huvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday pooja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Istilamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసు వచ్చేసింది. మీరు వింటున్నారు 4 to 7 సురభి డిటోర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సాంగ్స్ లైక్ హోమ్. సో మంచిగా లాంగ్ వీకెండ్ కాబట్టి అలా ఒక చేతిలో ఒక కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ అండ్ వీలైతే కొన్ని స్నాక్స్ మా రేడియో. ఇంకేం కావాలి? రియల్లీ సౌండ్స్ లైక్ ఎ హోమ్ కదా. సో మరి మీ లాంగ్ వీకెండ్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే అసలు ఎంత ఆరాంగా వచ్చానంటే ప్రతి వారం కూడా ఆఫీస్ నుండి కొంచెం హరిబరిగా బయలుదేరడం అండ్ మార్నింగ్ నుండి పనిచేసి చేసి అయినా కూడా మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వాలి, మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అన్న ఎంతోజియాజం మాత్రం తగ్గేదే లే అనమాట. బట్ ఇవాళ డబుల్ ఎనర్జీతో వచ్చేసా, ఎందుకు అంటే లాంగ్ వీకెండ్ మహిమ. సో ఇవాళ అయితే మనం లేబర్ డే జరుపుకుంటున్నాము. ఇట్స్ అ ఫెడరల్ హాలిడే ఇన్ యునైటెడ్ స్టేట్స్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫస్ట్ మండే ఆఫ్ సెప్టెంబర్ టు ఆనర్ అండ్ రికగ్నైజ్ అమెరికన్ లేబర్ మూవ్మెంట్ అండ్ ద వర్క్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ లేబరర్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇవాళైతే ఫెడరల్ హాలిడే, అన్ని ఏమంటారు షాపింగ్ గీపింగ్ కూడా ఏమీ ఉండదు, అన్ని కట్టేస్తారు. మోస్ట్లీ యుఎస్ స్టోర్స్ అయితే అన్ని క్లోజ్ ఉంటాయి, బట్ మేబీ ఇండియన్ స్టోర్స్ కొన్ని ఉంటాయేమో, డెఫినెట్లీ ఓపెన్. బట్ ఎనీవేస్ మీరు మాత్రం చిల్ అవుతున్నారు అనుకున్నా, ఒకవేళ మీరు లాంగ్ వీకెండ్ కాబట్టి ఎక్కడికన్నా డ్రైవ్ కి వెళ్ళేసి రిటర్న్ వస్తూ ఉంటే మీకు మాత్రం మంచి కంపానియన్ మా రేడియో సురభి ఉంది. సో హ్యాపీగా రేడియో పెట్టేసుకుని అలా మా మాటలు పాటలు ఆటలు అన్ని ఎంజాయ్ చేస్తూ అసలు మేము డ్రైవ్ చేస్తున్నామా లేదా అన్నట్టు తేలిపోతుంది అనమాట అలా కారు. అలానే మీరు స్టీరింగ్ వదిలేద్దు సుమా. అఫ్ కోర్స్ టెస్లా ఉన్న వాళ్ళ గురించి నేనేం చెప్పను, బట్ బీ అటెంటివ్. ఈవెన్ దో మీకు FSD ఉన్నా కూడా బీ అటెంటివ్, సమ్ టైమ్స్ వీ కెనాట్ యునో బిలీవ్ ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తా. మరి మా రేడియో సురభిని మీరు ఎలా వినొచ్చు? అఫ్ కోర్స్ మీరు ఇందాక అన్నట్టుగా కారు వెళ్తుంటే 107.9 FM HD3 లేదు అనుకుంటే మీ iOS ఆర్ ఆండ్రాయిడ్ లో వెరీ స్లీక్ యాప్ రేడియో సురభి యాప్ లో వినొచ్చు. అలా కూడా కాదు అనుకుంటే radiosurabhi.com లో కూడా వినొచ్చు. అండ్ ఆఫ్లైన్ లో అంటే మా రేడియోలో జరుగుతున్న కార్యక్రమాలు, విశేషాలు అండ్ టౌన్ లో జరుగుతున్న విశేషాలు అన్ని తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి హ్యాండిల్. అదనమాట సంగతి. సో మనమైతే చాలా మాట్లాడేసేసుకున్నాం కాబట్టి ఒక పాటలోకి వెళ్ళిపోదాం. అండ్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ వీకెండ్, లాంగ్ వీకెండ్. సో ఇవాళ నాకు తెలిసి మండే బ్లూజ్ ఎవరికి ఉండవనుకుంటా, ఎందుకంటే అందరికి హాలిడే కాబట్టి. బట్ ఆ జోష్ ని, ఎనర్జీని డబుల్ చేయడానికి మీ ఆర్జే వాసవి షో 7:00 అయితే వింటూ ఉండండి. మరి ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ బొమ్మరిల్లు.

వావ్ వాట్ ఎ సాంగ్ కదా. మ్యూజిక్ లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? మనం ఒకవేళ హ్యాపీగా ఉన్నామనుకోండి, ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. సపోజ్ కొంచెం లోలో ఆర్ బాధలో ఉన్నామనుకోండి, అది సగానికి సగం తగ్గిపోతుంది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. మరి మీకు ఒకవేళ ఈ పర్టికులర్ సాంగ్ వినాలనుంది, ఈ పర్టికులర్ జానరాలో వినాలనుంది అనుకుంటే వీటిని కాల్ చేసేయండి 9726361966, ఎందుకంటే డ్రైవ్ టైమ్ ఈస్ యోర్ టైమ్. సో మీ ఆర్జే వాసవి ఇక్కడైతే మీకోసం రెడీగా ఉంది, మీకు ఇష్టమైన పాటలు, మాటలు, ఆటలు ఆడించడానికి, పాడించడానికి అండ్ మీకు ఇష్టమైన పాటలు వినిపించడానికి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి. ఫలానా పాట కావాలి అంటే వెంటనే అలా మీ ముందుకి రేడియోలో అయితే వచ్చేస్తుంది అనమాట, అది సంగతి. అండ్ ఇవాళ ఒక స్పెషల్ డే కూడా ఉంది. ఏంటి అంటే శశిరేఖ గారి బర్త్డే అనమాట. సో వెంకట్ గారు అండ్ కిడ్స్ తరపు నుండి అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు శశిరేఖ గారు. అండ్ మీ హస్బెండ్ పిల్లలే కాదండి, నా తరపున కూడా మీ ఆర్జే వాసవి మీకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి మీ డేనైతే మీరు హ్యాపీగా హాలిడే కూడా వచ్చింది కాబట్టి డబుల్ ఎంజాయ్మెంట్ తో సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటున్నా. అండ్ మీకోసం ఒక స్పెషల్ సాంగ్ కూడా నేను డెడికేట్ చేసేస్తున్నా. బట్ అంతకన్నా ముందర అందరికీ తెలిసినట్టుగా అంటే నా షో ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి స్టార్టింగ్ అవర్ లో మనము మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ ఆడతాం కదా. సో మరి ఇవాళ మూవీ సెగ్మెంట్ లో మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో నేను చెప్పబోయే క్లూస్. సో ఏంటి అంటే ఇప్పుడు ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఒక మూవీకి సంబంధించిన క్లూస్ చెప్తూ ఉంటా. అంటే అన్ని ఒకేసారి చెప్పను, ప్రతి పాట ముందు ఒక్కొక్క క్లూ యాడ్ చేస్తూ ఉంటా అనమాట. ఎవరైతే ఫస్ట్ ఆ మూవీని గెస్ట్ చేస్తారో దాట్ పర్సన్ విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్. మరి ఓకే, ఈసారి ఈ వారం క్లూ ఏంటి అంటే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. దాట్ ఈజ్ ద ఫస్ట్ క్లూ. చాలా మూవీస్ ఉన్నాయి బట్ ఇది ఏదో ఫ్లూక్ లో ఇది అనుకుంటా వాసవి అని మీరు ఒకవేళ ఫస్ట్ క్లూకే క్రాక్ చేయగలిగితే ఐ విల్ బి వావ్ అమేజ్డ్ అనమాట. చూద్దాం ఎవరు చెప్తారు. సో ద ఫస్ట్ క్లూ ఈస్ దిస్ మూవీ హ్యాస్ టూ హీరోయిన్స్, టూ లీడ్ యాక్ట్రెసెస్. సో ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ శశిరేఖ గారు మీకోసం మీ పేరు మీదున్న పాట మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి, ఎంజాయ్ ది సాంగ్.

సుశ్రీఖ గారు, ఐ హోప్ యు ఎంజాయ్డ్ దట్ సాంగ్. మరి సుశ్రీఖ గారు లాగానే మీరు కూడా మీ స్పెషల్ వన్స్ ఆర్ మీరే బర్త్డే జరుపుకుంటున్నా కూడా కాల్ చేసేయచ్చు. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళందరూ చాలా క్యూట్ అండ్ స్వీట్ అండి. ఎందుకు అన్నాను నేను మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను అనుకోండి అది వేరేలా ఉంటది. దట్స్ ఓకే, బట్ ఫర్ సమ్ రీజన్ స్పెషల్ ఈ సెప్టెంబర్ అంటే నాకు కొంచెం స్పెషల్ అనమాట. బట్ ఎనీవేస్, మరి ఇవాళ మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో సెకండ్ క్లూ ఏంటి అంటే, ఫస్ట్ క్లూ ఏం చెప్పాను, ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అని చెప్పాను కదా. అండ్ ఇందులో హీరో క్యారెక్టర్ నేమ్ ఒక వెరీ పాపులర్ పేట్రియాటిక్, మన పేట్రియాట్స్ ఉన్నారు కదా చాలా మంది దేశభక్తులు, వాళ్ళల్లో ఒకరి పేరు అన్నమాట. ఆయన మన దేశం కోసం చాలా చేశారు, సో ఆయన పేరు పెట్టుకున్నారు ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పేరు అన్నమాట, అందుకన్నా నేను చెప్పలేను. సో ఆయనకి నేతాజీ అనేది కూడా పేరుండేది, దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లూ. సో అది, సో ఫస్ట్ క్లూ వచ్చేసి ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్, అండ్ సెకండ్ క్లూ వచ్చేసి హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఒక పాపులర్ పెట్రాయిట్ నేమ్ అనమాట ఆ క్యారెక్టర్ నేమ్ ఈ సినిమాలో. ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి ఇండియా టుడే గురించి అయితే వినేద్దాం. డాలస్ ఫుడీస్, లిసన్ అప్, వీకెండ్ ప్లాన్స్ మేక్ దెమ్ డెలీషియస్ విత్ ద గ్రాండ్ వీకెండ్ బఫే ఎట్ ఇండియా టుడే రెస్టారెంట్, అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ జస్ట్ గాట్ బెటర్ విత్ ఇర్రెసిస్టబుల్ చాట్స్, వీకెండ్ బఫే థర్స్డేస్ చాట్, హెడ్ టు ఇండియా టుడే.

Restaurant 151 North Noland Drive, Suite 100, South Lake, Texas 76092. India Today, come hungry, leave happy. అన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. మీరు ఈ పాట పర్టికులర్ పాట కావాలి అనే వరకు నేను నా ప్లేలిస్ట్ లో అయితే వేస్తూనే ఉంటాను. బట్ కమాన్ గాయస్, చిరాప్ ఒకవేళ మీరు వింటూ ఉంటే కాల్ చేసేయండి. 972-636-1963 ఈజ్ మై కాలింగ్ నెంబర్.

ఓకే ఓకే, నాకు గెస్ట్లు వస్తున్నాయి అండ్ క్యారెక్టర్ నేమ్ కరెక్ట్ గానే చెప్పారు కానీ సినిమా పేరు అది కాదు. సో నేను ఇప్పటి వరకు ఇచ్చిన క్లూజ్ ఏంటి అంటే, ఒకటి ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అండ్ రెండోది ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఒక పాపులర్ పెట్రియట్, మన దేశానికి చాలా చాలా కృషి చేసిన ఒక ఏమంటారు దేశభక్తుల ఒకరన్నమాట ఆయన పేరు. ఆయనకు నేతాజీ అని కూడా పేరుంది అని చెప్పాను. మరి ఇవాళ లేబర్ డే కాబట్టి ఈ మూవీ కొంచెం దానికి సంబంధించింది. దాట్ ఈస్ ద నెక్స్ట్ క్లూ, కాకపోతే ఇది మరీ ఇది క్లూ అంటే కొడతారేమో. సో నేను ఇంకొకటి యాడ్ చేస్తా. ఈ మూవీలో హీరో సెకండ్ హాఫ్ లో అనుకుంటా మినిస్టర్ అవుతాడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్లూ. ఫస్ట్ హాఫ్ లో అంతా కూడా ఆయన చాలా లో లెవెల్, అంటే లేబర్ డే అని చెప్పాను కదా, దానికి దగ్గరగా ఉన్న రోల్లో ఉంటారు. బట్ ఆయనకున్న పేట్రియాటిజం ని అది చూసి ఆ సీఎం గారు వచ్చేసి ఆయనకు ఒక మినిస్టర్ ఆపర్చునిటీ ఇస్తారు. అదనమాట కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది చాలా పెద్ద క్లూ నాకు తెలిసి, ఇది వినగానే అందరికి అర్థమైపోయి ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ తీసుకోండి, కాల్ చేసేయండి, ఆన్సర్ చెప్పేయండి. రీచార్జ్ నెంబర్ 972-636-1966. మరి ఆ లోపల ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం ఫ్రమ్ ద మూవీ రేస్ గుర్రం. యాక్చువల్ గా ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది, బట్ ఐ లైన్ ఇట్ అప్ ఆఫ్టర్ ద బ్రేక్.

రైట్. సో మరి ఆ పాట అయితే వినేశాం కదా, నాకు ఇంకా గెస్సులు వచ్చాయి కానీ కరెక్ట్ మూవీ పేరు అయితే రాలేదు. ఇవాళ నాకు హ్యాపీగా ఉందబ్బా, ఇంకా గెస్ట్ చేయలేకపోతుంటే. మామూలుగా అయితే ఫస్ట్ లుకే పట్టేస్తూ ఉంటారు మన వాళ్ళు, బట్ ఇవాళ కొంచెం ట్రిక్కీగానే ఉన్నట్టుంది. బట్ ఎస్, ఇంకొక పెద్ద క్లూ ఏంటి అంటే ఈ మూవీలో హీరో చిరంజీవి గారు. సో ఎస్, దాట్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్లూ. ఇంకా ఇంకొక 1 మినిట్ లో మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బ్రేక్ తర్వాత నేనైతే పాట కంటిన్యూ చేసి అప్పుడు మీకు నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తా. బట్ ఈ

లోపల మీకెవరికైనా ఆన్సర్ తెలుసు అనుకుంటే కాల్ చేసేయండి 9726361966. ఐ హావ్ కపుల్ ఆఫ్ రిక్వెస్ట్ సాంగ్స్, కాకపోతే ఇప్పుడు బ్రేక్ ముందర తీసి కట్ చేసి ఎందుకని, బ్రేక్ తర్వాత విల్ లిజన్ టు దెమ్. మరి ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గుండెచారి, గల్లెంతయింది.

0: 101.9 FM HD3. కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
2: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ East Plano and Eldorado. For more information, visit rkusa.com.
3: bro, ee message 10 mandiki forward chesthe good luck for job ata.
4: Aha, ippudaga nu chesnava neeku enna offer letter lu
3: avutundi bro. ee university time padutundi kada vallu chusi manifest avatanki. stop trusting WhatsApp astrology. mee intlo ibbandulaina, udyogallo samasyalaina, health problems or samasya edaina, Dallas lo expert astrologer Pandit Ram Tulsi ni sampradinchandi. Pandit Ram Tulsi 9797972654 or visit astroramji.com.
5: india vellalemora nenu
4: ippudu india enduku ra.
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cheru kaapothundi. Keep listening me Nestam Radio Surabhi.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

ఓకే, మరి గుండె జారి గల్లంత అయిపోయింది నిజంగానే, ఎందుకంటే నాకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసాయి, అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. అండ్ ఆన్సర్ వచ్చేసి ముఠా మేస్త్రి అదనమాట. ముఠా మేస్త్రి ఈజ్ ద రైట్ ఆన్సర్. అందులో చిరంజీవి గారు, మీనా గారు, రోజా గారు నటించారు. అండ్ అందులో మన చిరంజీవి గారి రోల్ వచ్చేసి సుభాష్ చంద్ర బోస్ అదనమాట. బోస్ బోస్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన ముందు అంటే వాళ్ళ లేబర్ డే కదా, కొంచెం దాని దగ్గరలో ఉండాలి అని చెప్పి ఈ మూవీ సెలెక్ట్ చేశానమాట. సో ఫస్ట్ లో ఆయన అయితే ఒక మార్కెట్ కి మేస్త్రి లాగా చేస్తారు. ఆ తర్వాత ఆయన కైండ్ నేచర్ అండ్ పేట్రియాటిజం ని చూసి ఆ ఊరి సీఎం గారు మన చిరంజీవి గారికి మినిస్టర్ పోస్ట్ ఇస్తారనమాట. దాట్ వాజ్ ద క్లూజ్ ఐ గేవ్. మరి ఇవాళ మూవీ డిటెక్టివ్ ఆఫ్ ద వీక్ ఎవరు అంటే హర్ష గారు, కంగ్రాచులేషన్స్. అలాగే సోమశేఖర్ గారు, పల్లవి గారు కూడా గెస్ట్ చేశారు. ఆసమ్. మరి ఇప్పుడైతే మనకి కపుల్ ఆఫ్ రిక్వెస్ట్ సాంగ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, సో అవైతే ప్లే చేసిద్దాం ఒకటి తర్వాత ఒకటి. ఒక ఫన్నీ థింగ్ కూడా మీతో చెప్పాలి అనుకున్నా. ఏంటి అంటే మనం స్టార్టింగ్ లో ఇవాళ మాట్లాడుకున్నాం కదా, టెస్లా ఉంటే ఒకవేళ FSD ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి అని. సో AIతో కొన్ని ఇబ్బందులు అంటే మనం డైలీ వారిలో అందరూ ఫేస్ చేసేది మనం ఈ పాట తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, హియర్ వి గో. ఇప్పుడైతే ఈ సాంగ్ వచ్చేస్తుంది, ఇది మీరే కనిపెట్టండి. యాక్చువల్ గా ఇలాంటి మూవీ ఒకటి ఉందని నాకు తెలియదు. ఇది మలయాళం మెయిన్ అంట, బట్ తెలుగులో కూడా ఉంది. ఇది ఏ సినిమానో తెలిస్తే కాల్ చేసేయండి. ఇందులో పెద్ద హింట్ ఏంటి అంటే మమితా బైజు నటించారు. సో ఇదైతే హర్ష గారు రిక్వెస్ట్ చేశారు. సో హర్ష గారు తప్పితే ఇదే మూవీ వేరే వాళ్ళు ఎవరైనా గెస్ట్ చేస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే సో మరి మనకైతే ఇది ఎవరు గెస్ట్ చేయలేకపోయారు ఎందుకంటే ఇది కొంచెం ట్రికీ లేండి. బెత్లహేమ్ కుటుంబ యూనిట్ అంట అది సినిమా పేరు. నాకు నిజంగా అలాంటి ఒక సినిమా ఉందని కూడా తెలీదు. బట్ థ్యాంక్స్ టు హర్ష గారు ఫర్ ఏమంటారు ఇంట్రడ్యూసింగ్ సచ్ మూవీస్. అండ్ మరి ఇప్పుడు ఇంకొక సాంగ్ కూడా రిక్వెస్ట్ కూడా వచ్చేసింది రమణ గారి నుండి. డెఫినెట్ గా మనం అదైతే ప్లే చేసేద్దాం. అంతకన్నా ముందు ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ కూడా ఉంది. పల్లవి గారు రిక్వెస్ట్ చేశారు, అది కూడా ప్లే చేసేస్తాను. ఇందా చెప్తున్నాను కదా ఏఐ మన లైఫ్ లో ఎలాంటి అంటే చిన్ని చిన్ని కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా. ఈవెన్ దో ఎంత టెస్లా ఉన్నా అప్పుడప్పుడు ఎంత ఎఫ్ఎస్డి ఉన్నా మనం కనుక అటెంటివ్ గా లేకపోయాం అనుకోండి వెళ్లి కర్బుక్ పెట్టేయడము ఆర్ ఎస్పెషల్లీ ఎగ్జిట్ తీసుకునే దగ్గర అది డిటెక్ట్ చేయకపోవడము. సో బీ అటెంటివ్ ఆల్ ద టైమ్ హూ ఎవర్ డ్రైవింగ్. సో డ్రైవ్ సేఫ్. అలాగే చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ తీసుకున్నారనుకోండి, సపోజ్ లెట్స్ సే చాట్ జీపీటీకి ఒక వాయిస్ ఉంది అనుకుందాం. సో నేనే యూజర్, నేనే చాట్ జీపీటీ, ఎందుకంటే ఇక్కడ ఇంకొకరు లేరు కాబట్టి రెండు రోల్స్ నేనే చేసేస్తా. సో నేను చాట్ జీపీటీని అడుగుతున్నానమాట, ఏంటంటే హే చాట్ జీపీటీ, ఈ పిక్చర్ లో ఉంది కదా నా వెనకున్న బ్యాక్గ్రౌండ్ ని తీసేసి ఒక మంచి గార్డెన్ పెట్టివవా అని ఇచ్చాననుకోండి. అప్పుడు చాట్ జీపీటీ ఏమంటదంటే ఓ షూర్, వెంటనే ఇదిగో ఆల్మోస్ట్ డన్ చేస్తున్నాను అని చెప్పి ఇట్ విల్ టేక్ ఇట్ స్వీట్ ఓన్ టైమ్. అండ్ ఆ తర్వాత చూస్తే ఏంటిది నేను లేను బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఓ అవును కదా కరెక్టే సారీ మర్చిపోయాను ఇప్పుడు చేసిస్తాను అని చెప్పి మళ్ళీ చేసి చూసి నాకు ఇస్తుంది అనమాట. ఇవగానే ఇప్పుడు నేనున్నాను వెనక బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ తీసేసి బ్యాక్గ్రౌండ్ అనే వర్డ్ పెట్టా. అసలు ఏంటిది చాట్ జీపీటీ? ఓ అవును కదా సారీ ఇప్పుడు మళ్ళీ చేసి అంటే టూ మెనీ కరెక్షన్స్ అయ్యాయి కదా ఒరిజినల్ ఫోటో పెట్టవా అన్నప్పుడు ఇన్ని కరెక్షన్స్ అయ్యాక కూడా నా ఫోటో దుబ్బెట్టావు కదా సరే ఇదిగో తీసుకో ఏడు ఇప్పుడైనా కరెక్ట్గా చెయ్యి అని నేను చాట్ జీపీటీ ఇచ్చాను అనుకోండి. అంటే ఇవాళ టూ మెనీ అటెంప్ట్స్ అయ్యాయి కాబట్టి ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చావనుకో అప్పుడు మళ్ళీ చేసి పెడతా. అదనమాట చాట్ జీపీటీ రియాక్షన్. అప్పుడు మీరేమనుకుంటారు లోపల, ఓ మై గాడ్ అందుకే చాట్ జీపీటీలను నమ్ముకోకూడదు అనుకున్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నేనైతే అలా దాన్ని కొంచెం దాంతో ఏమంటారు ప్లే అరౌండ్ చేస్తున్నప్పుడు ఇద్దరున్నారనుకోండి పిక్చర్ లో ఏదన్నా మనం మార్చాలి బ్యాక్గ్రౌండ్ మార్చాలి ఆర్ ఇద్దరు విడివిడి ఫోటోల్ని ఒకే ఫోటోలో మర్చేయాలి అన్నప్పుడు

ఒకరికన్నా మెల్లికన్నా అయిపోద్ది సడన్ గా, ఎందుకో తెలీదు. నార్మల్ ఫోటోలో బాగానే ఉంటుంది కానీ చాట్ జీపీటీలో వచ్చేసరికి అది మెల్లికన్నా అయిపోతుంది. అలా మీకు ఎవరికన్నా ఫేస్ చేశారా? సో నేనైతే ఫేస్ చేశాను. ఎన్నిసార్లు ఇచ్చినా మళ్ళీ లాస్ట్ కి సేమ్ రెస్పాన్స్ అనమాట. యూ హ్యావ్ యూస్డ్ సో మెనీ లిమిట్స్ ఫర్ ద డే, సో యువర్ లిమిట్ ఈస్ డన్. సో మెనీ అటెంప్ట్స్ ఫర్ ద డే, సో యువర్ లిమిట్ ఈస్ డన్. కమ్ ఆఫ్టర్ 24 అవర్స్ అదనమాట. సో మీరు కూడా ఆ బాధితులైతే మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే వచ్చేస్తుంది ఫ్రమ్ దిస్ మూవీ గాయం పల్లవి గారు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సో కొన్ని సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు కదా, అందులో ఆ కోవకు చెందింది ఈ పాట కూడా. ఐ హోప్ పల్లవి గారు యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్. మరి ఇప్పుడు టైం ఫర్ ద థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్. సో మరి ఇవాళ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ ఏంటి అంటే, 10 నుండి 1 తీసేసినా 9 అవుతుంది, సారీ 10 నుండి 1 తీసేసినా 10 అవుతుంది, 9 నుండి 1 తీసేసినా 10 అవుతుంది, ఎలా? యాక్చువల్ గా ఒక నిమిషం, నేను ఏదో మిస్టేక్ చెప్పాను, సారీ. 9 నుండి 1 తీసేసినా 10 అవుతుంది, 9 1 కలిపినా 10 అవుతుంది. యా, దిస్ ఇస్ అ క్వశ్చన్, మై బ్యాడ్. హౌ? సో 9 కి 1 కలిపినా 10 అవుతుంది, 9 నుండి 1 తీసేసినా 10 అవుతుంది, హౌ? ఎలా తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. వన్ మోర్ టైం క్లియర్గా క్వశ్చన్ ఇంకొకసారి. 9 కి 1 కలిపితే 10 అవుతుంది, అది అందరికి తెలుసు, కానీ 9 నుండి 1 తీసేసినా కూడా 10 అవుతుంది, ఎలా తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి అలాగే గణేష్ చతుర్థి గురించి తెలుసుకుందాము. మన ఇండియా బజార్ వాళ్ళు ఒకవేళ మీరు 15 inches ప్రీ బుక్ గణేష్ అని అబౌ మీరు కనుక ప్రీ ఆర్డర్ చేసుకుంటే, ఎప్పుడు అంటే August 31st నుండి September 11th లోపల, యూ కుడ్ విన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ అ రోబో వాక్యూమ్ అప్ టు 75 inch స్మార్ట్ టీవీ ఆర్ అన్ iPhone 17 Pro. సో డోంట్ వెయిట్, డౌన్లోడ్ ఇండియా బజార్ యాప్ టుడే అండ్ ప్రీ బుక్ యువర్ బప్పా టుడే. అదనమాట సంగతి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ రిక్వెస్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇది రమణ గారు రిక్వెస్ట్ చేశారు ఫ్రమ్ ద మూవీ హుషారు. ఇది అఫ్ కోర్స్ అందరికి తెలిసిన పాట. ఈ మూవీ తెలియకపోవచ్చు కానీ ఈ పాట మాత్రం చాలా పాపులర్. ఇందాక అడిగిన థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే కాల్ చేసేయండి. ఇంకొకసారి క్వశ్చన్ ఏంటి అంటే, 9 కి 1 కలిపినా 10 అవుతుంది, 9 కి 1 తీసేసినా 10 అవుతుంది, అది ఎలాగో తెలిస్తే కాల్ చేసేయండి. ఓకే, మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రసాద్ గారు, పెళ్ళగాని ప్రసాదా, పెళ్ళైన ప్రసాదా?
1: హలో,
0: హలో ప్రసాద్ గారు, వినబడుతుందండి?
1: అదే మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అదే రోమన్ నెంబర్ 9 అండి.
0: రోమన్ నెంబర్ 9, అబ్బా అంత ఈజీగా ఎలా చెప్పేశారండి?
1: అదే 1x ఉంటే 9, అందులో 1 తీసేస్తే x అయితే 10 కదా.
0: బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్తిరి ఏం చెప్తిరి ప్రసాద్ గారు, మీకు డెఫినెట్ గా పెళ్ళైంది కదా? అందుకనే మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు, చూసారా? ఇదంతా మిస్సెస్ ప్రసాద్ గారి గొప్పతనం అన్నమాట. ఇప్పుడు మాట రాని మౌనమిది వెనకాల మోగుతుంది కదా. లేదులేండి, మీకే క్రెడిట్. ఏ, ఒక క్లాప్ మన ప్రసాద్ గారికి వింటున్న వాళ్ళందరూ. డ్రైవ్ చేస్తుంటే మాత్రం వద్దు, ఖాళీగా ఉంటే క్లాప్ కొట్టండి. ఓకే ప్రసాద్ గారు, మీకేనండి క్రెడిట్ అంతా. మీకు ఏ పాట కావాలో చెప్పండి.
1: ఏదైనా కొత్త న్యూస్ అంటే
0: షూర్ అండి, తప్పకుండా అలానే. థ్యాంక్ యూ ఫర్ ది కాల్ ప్రసాద్ గారు, బై బై. ఓకే, కానీ నిజమే కదా, పాపం క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి అంటే ఆయన ఆన్సర్ చేశారు కాబట్టి. సో ఓకే, ఇప్పుడైతే సాంగ్ వినేసొద్దాము. సాంగ్ విన్నాక నేను మళ్ళీ ఆన్సర్ ని విడమర్చి చెప్తాను అనమాట. మరి ఇప్పుడు రమణ గారు మీకోసం హుషారు మూవీలోంచి ఈ పాట వచ్చేస్తుంది, హుషారుగా వినేయండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ నాట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com. Or write to support at mypursue.com.
6: Amma, Saturday movie?
7: Manabadi class.
6: Amma, old MacDonald had a farm.
7: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
7: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meeru ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
8: Meeru eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
9: I have.
8: Munna maa friends అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
9: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
10: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

Welcome back to Surabhi Teacher, only on Radio Surabhi 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవిని సురభి డీటర్ లో డ్రా టైమ్ ఈజ్ యువర్ టైమ్. మరి మనమైతే సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఎవర్ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇందాక మనకి ప్రసాద్ గారు ఆన్సర్ చెప్పారు, సో జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్ ఆన్సర్ అనమాట. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, తొమ్మిదికి ఒకటి కలిపిన పద అవుతుంది, తొమ్మిది నుండి ఒకటి తీసేసిన పద అవుతుంది అన్నాను. ఎలా అంటే, అఫ్కోర్స్ మన నంబర్స్ లో 9+1 ఒకటి, తొమ్మిదికి ఒకటి కలిపితే పద అవుతుంది. రోమన్ నెంబర్ 9 లో మనకి 1 అండ్ x ఉంటుంది కదా, సో ఆ 1 తీసేస్తే స్టిల్ ఇట్ విల్

10. And then my dancer, so Prasad Garu, seriously, you are so talented. Meek and any total credit in Kokosari. Okay. My Ippudu, manam second hour lo kochesam kabatti, Ippudu oka topic matladutuntam kada. So Ivala topic ante, I just want to know your opinion. Okay. So nenu adagapoye క్వశ్చన్ ఏంటి అంటే క్వశ్చన్ అంటే క్వశ్చన్ కూడా కాదు మీ ఒపీనియన్ చెప్పండి దీనికి టాపిక్ కి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ వైఫ్ అండ్ ఎ మొబైల్? సో భార్యకి ఫోన్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో యాజ్ యు నో వాచి వాసివి అంటేనే ఫన్. సో ఎన్ని ఫన్నీ ఆన్సర్స్ వస్తాయో చూద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి. ఒకవేళ మీరు ఆన్ ఎయిర్ వస్తే ఇంకా హ్యాపీ. సో ఆన్ ఎయిర్ లో చక్కగా మాట్లాడాలనుకోండి, అందరు కూడా వింటారు. నేను మీ ఆన్సర్ ని కన్వే చేయడం కన్నా మీ అంతటా మీరు చెప్పారనుకోండి, ఆ కిక్కే వేరు కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి 9726361966. అండ్ అలాగే డీల్స్ బనానా గురించి తెలుసుకుందాము. రెస్టారెంట్ ఓనర్స్, లిజన్ అప్, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాక్ ఇన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. డీల్స్ బనానా .com, a platform where restaurants can list their exclusive deals and coupons and reach customers who are actively looking for great food and great offers. But restaurant owners, here's the exciting part. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు. సో విజిట్ డీల్స్ బనానా .com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. అదనమాట సంగతి. మరి మీరైతే వినేవాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు షేర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ ఫోన్ తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఎండ్ ఆఫ్ ది అవర్ లో నేను నా వ్యూ కూడా చెప్తా. సో నా వ్యూ చెప్పకపోతే ఎలా చెప్పాలి కదా, కాబట్టి నేను మొదటే చెప్పను. మీరు చెప్పండి మీ ఒపీనియన్స్ విన్నాక ఐల్ టెల్ మైన్. ఓకే, మరి ఇందాక మనం ముఠా మేస్త్రి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ముఠా మేస్త్రి నుండి ఒక పాట వినిద్దాం. హియర్ వి గో.

అదనమాట ముఠామణి స్త్రీ మూవీ నుండి అయితే ఆ పాట వినేశారు కదా. మరి నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అంటే టాపిక్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ అ మొబైల్, అదేంటో మీరు నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. నేను ఈ మధ్య రీసెంట్ గానే ఒక న్యూస్ విన్నానన్నమాట, ఒక టూత్ బ్రష్ కాస్ట్ 47,000 రూపీస్. అంతే ఉంద్ర బుజ్జే ఆ బ్రష్ లో అనుకోవచ్చు కదా మీరు. అఫ్ కోర్స్ సో ఉంది. ఏంటి అంటే డైసన్ వాళ్ళు, డైసన్ బ్రాండ్ అందరికి తెలిసే ఉంటుంది కదా, సో డైసన్ వాళ్ళు ఈ టూత్ బ్రష్ ని ఇన్వెంట్ చేశారు. అది అప్రాక్సిమేట్లీ అబౌట్ $500, అంటే ఇండియా కరెన్సీ ప్రకారం అబౌట్ 47,000-48,000 రూపీస్. అందులో ఎంత ఏముంది అనుకుంటే ఉంది. ఏంటి అంటే అందులో 100K మెగాపిక్సెల్ కెమెరా, మైక్రో కెమెరా ఉంది అనమాట. అదేం చేస్తుంది అంటే మనం టూత్ బ్రష్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే ఏ కార్నర్ లో అయితే మనము క్లీనింగ్ చేయలేదో ఆ ఏఐ, బిల్టిన్ ఏఐ ఉంది, ఆ ఏఐ రియల్ టైమ్ లో డిటెక్ట్ చేసి 100 మిల్లీసెకండ్స్ లోపల మీకు ఒక స్ప్లాష్ జెల్ ని, అది మౌత్ వాష్ ని స్ప్రే చేస్తుంది అనమాట. అదొకటే కాదు, మీరు కనుక అంటే ఐఫోన్ వాడిన వాళ్ళందరికీ తెలుసు, ఫోన్ కొన్నాక ఛార్జర్ కొనుక్కున్నట్టు ఈ బ్రష్ కొనాలి అంటే మనం నార్మల్ టూత్ పేస్ట్ వాడామనుకోండి ఫోమ్ ఎక్కువైపోయి కెమెరా కవర్ అయిపోతుంది కదా. సో దానికోసం డైసన్ వాళ్ళు ఒక లో ఫోమింగ్ స్పెషల్ టూత్ పేస్ట్ ని కనిపెట్టారనమాట. అంతేకాదు దీనికి మొత్తం ఎంత బ్రెయిన్ పవర్ వాడారో తెలుసా, 661 ఇంజనీర్స్ పనిచేశారంట. 6 ఏళ్లు కష్టపడితే వాళ్ళకి ఈ టూత్ బ్రష్ వచ్చింది. సో మనం రోజు ఆ చేసే 5 నిమిషాల బ్రషింగ్ కోసం వాళ్ళు 6 ఏళ్లు కష్టపడ్డారు. అంతేకాదు ఇందులో ఆ యాంటీగ్రావిటీ మౌత్ వాష్ ట్యాంక్ ని కూడా ఇన్బిల్ట్ చేశారు కాబట్టి ఎక్కడెక్కడైతే మీరు ఫోన్ లో లైవ్ యాప్ లో మై డైసన్ యాప్ పెట్టుకుని మనం లైవ్ లో కూడా చూడొచ్చు అంట మన పళ్ళు క్లీనింగ్ ఎలా జరుగుతుంది, ఆ బ్రష్ ఎక్కడి వరకు వెళ్తుంది, అదంతా కూడా. ఎంత ఏ ఎవాల్వ్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ కొంచెం బతికిష్టం అయిపోతున్నాము. మరి ఇలాంటి యాప్లు, ఇలాంటి టూత్ బ్రష్ లు వచ్చాయనుకోండి ఇంకా బతికిష్ట అవుతామా, లేకపోతే ఇదేమన్నా మనకి హెల్ప్ చేస్తుంది అంటారా, ఏమంటారు ఏమో. కానీ వింటుంటే కొన్ని కొన్ని అయితే ఏంటి టూత్ బ్రష్ లో కూడా ఏఐయా అనే వరకు వచ్చేసింది అనమాట. సో అది అప్డేట్. మరి మీరైతే ఒకవేళ వైఫ్ కి మొబైల్

కి డిఫరెన్స్ ఏంటో నాతో షేర్ చేయాలి అనుకుంటే కాల్ చేసేయండి 9726361966. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. యాక్చువల్ గా మీతో మాట్లాడుతూ నేను ఏ పాట వేయాలో కూడా కొంచెం మిస్ అయ్యా, బట్ హియర్ వి గో. వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ దసరా. ఐ థింక్ ఈ పాట అందరూ ఎంజాయ్ చేస్తారు. సో కొంచెం మీరు వాల్యూమ్ వింటుంటే వాల్యూమ్ ఇంకా అప్ చేసి వినండి, ఎంజాయ్ చేస్తారు.

ఆల్రైట్, సో వినేశారు కదా అదన్నమాట మంచి సాంగ్ ఫ్రమ్ ద మూవీ దసరా. మరి ఇప్పుడు మనం అడుగుతున్న టాపిక్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మై మొబైల్ అండ్ వైఫ్. నాకు కొన్ని ఫన్నీ ఆన్సర్స్ అయితే కావాలి, కొందరు చెప్తున్నారు, బట్ ఇంకా ఇంకా ఫన్ ఇంకా కావాలి తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. మరి అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి తెలుసుకుందాము. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. సో కాల్ టుడే 9724845400, 9724845400, ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సస్. మరి ఇందాక మనం టూత్ బ్రష్ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు డాలస్ స్మైల్స్ గురించి మాట్లాడుకున్నాము. ఏంటిది, డెంటల్ ప్రోగ్రామా, రీటూరా అనుకుంటున్నారా? అన్ని చూసారా, డిడిడితోనే స్టార్ట్ అవుతుంది, బట్ నో మోర్ డెంటల్ ప్రోగ్రామ్. ఇంకా మనం డిటూర్ డ్రైవ్ టైమ్ ని కంటిన్యూ చేసేద్దాము. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నువ్వే నువ్వే.

ఓకే, మరి నాకైతే కొన్ని మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే పేర్లు చెప్పని కానీ ఎవరు చెప్పారు ఏంటంటే వాళ్ళు ఆన్ రాలేదు కాబట్టి. సో ఏమన్నారంటే ఫోన్ అయితే సైలెంట్ లో పెట్టగలం కానీ వైఫ్ ని పెట్టలేము అన్నారు. ఇంకొకరు అన్నారు, ఐ మీన్ ఇంకొక ఆన్సర్ ఏంటి అంటే కావాలంటే ఫోన్ ని చేంజ్ చేయగలం కానీ వైఫ్ ని కష్టము అని ఒక మొహమాటంతో కూడిన సిగ్గుతో కూడిన గౌరవంతో కూడిన నవ్వుతో చెప్పారనమాట ఆయన. అదనమాట సంగతి. బాగుంది బాగుంది. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ క్వశ్చన్ కి, మీ ఒపీనియన్ ఏంటి? లైక్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోన్ అండ్ వైఫ్? తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, సో పెద్దలోంచి అయితే ఆ పాట వినేశారు కదా. యాక్చువల్ గా ఈ పాటలో ఉన్న హుక్ స్టెప్ రామ్ చరణ్ గారే కంపోజ్ చేశారంట, తెలుసా మీకు. జానీ మాస్టర్ ఐ థింక్ ఎవరో ఒక షోలో చెప్పారనమాట, హీ హిమ్సెల్ఫ్ కంపోజ్ దట్ స్టెప్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ప్రాక్టీస్ దట్ స్టెప్ అంట. కానీ చాలా బాగా చేశారు కదా ఈ సాంగ్, ఎస్పెషల్లీ ఈ సాంగ్ లో డాన్స్ అయితే వావ్, అసలు అమేజింగ్. అంటే మూవీ ఎలా ఉంది అనేది అది సబ్జెక్టివ్, కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు, ఇట్ వాజ్ మిక్స్. బట్ ఈ పాట వరకు వస్తే మాత్రం అమేజింగ్ అమేజింగ్ డాన్సింగ్. నేనైతే అసలు ఫుల్ ఫిదా అయిపోయాను డాన్స్ కి ఈ పాటలో ఎస్పెషల్లీ. ఓకే, మనమైతే కమర్షియల్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మళ్ళీ మన మాటలు పాటలు అయితే కంటిన్యూ చేసేద్దాం నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో. అండ్ ఎప్పటిలాగానే

0: చివరి గంటలో గేమ్ ఉండబోతుంది. ఏం గేమ్ అనేది నేను అప్పుడే చెప్తాను. మరప్పటి వరకు అయితే వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. మీరు కార్ లో ఉన్నా కూడా హోమ్ లో ఉన్నట్టు ఫీల్ చేసేది ఓన్లీ త్రూ రేడియో సురభి. నేనైతే మీ ఆర్జే వాసవి, ఇవాళ మీ హోస్ట్ అనమాట టిల్ 7 PM. మరి నేనైతే ఎక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి. ఐ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. ఐ టాక్ టు యూ లేటర్. Bye-bye.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడబడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్లాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: ఏంలేదు.
1: Okay, welcome back to Radio Surabhi 107.9 FM HD 3 America. Lo Telugu Nestam sounds like home. Mari manam successful ga half of the show aithe complete chesukunnamu and manam maatladukuntunna topic enti ante what is the difference between wife and a mobile? అదనమాట నేను ఈ చివరి ఈ గంట ఈ అరగంట చివరిలో నేను నా వ్యూ ఏంటో చెప్పేస్తాను. మరి ఇప్పుడైతే ట్రాఫిక్ అప్డేట్ చూసేద్దాము ఫర్ మై అఫ్ కోర్స్ ఇవాళ లాంగ్ వీకెండ్ కాబట్టి అసలు అన్ని రోడ్స్ గ్రీన్ గ్రీన్ గ్రీన్ గా ఉన్నాయన్నమాట. ఓన్లీ ఎస్ఎల్ మన 121 మాత్రం కొంచెం మూవింగ్ ట్రాఫిక్ లా కనబడుతుంది. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ గ్రీన్, ఎల్లోస్ లో ఉన్నాయి. బట్ ఒక యాక్సిడెంట్ అయితే రిపోర్ట్ అయింది ఇక్కడ, అంటే 35 ఈస్ట్ సౌత్ దగ్గర 2 right lanes blocked, I-35 East South at Camp Wisdom Road and exit 419, backed up to లార్లాండ్ రోడ్ ఎగ్జిట్ 420. ఒక 10 నిమిషాల కిందట ఇది అప్డేట్ అయింది, రిపోర్ట్ అయింది అనమాట. అండ్ ఎక్స్పెక్టింగ్ డిలే వచ్చేసి అప్ టు 20 మినిట్స్. సో ఒక కంజెషన్ వల్ల స్టాప్ అండ్ గో ట్రాఫిక్ జరుగుతుంది అక్కడ. బట్ బీ సేఫ్, రోడ్స్ ఖాళీగా ఉన్నాయి కదా అండి అని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అస్సలు మీరు రోడ్ రేజ్ చేయొద్దనమాట. దయచేసి బీ కేర్ఫుల్, ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి, మీరు సేఫ్ గా ఉంటేనే మీ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇంకా మంచి మంచి పాటలు అయితే వినేద్దాము. బట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం, అంటే ఇవాళ లాంగ్ వీకెండ్ కాబట్టి డబుల్ ధమాకా అనమాట, డబుల్ ఏమంటారు థింకింగ్ హ్యాట్ అనుకోండి. బట్ ఒక పాట తర్వాత, ఈ పాట తర్వాత ఐ విల్ ఆస్ అ క్వశ్చన్. మరి ఈ పాట సంతోష మూవీలోంచి వస్తుంది, సో హ్యాపీగా సంతోషంగా వినేసేయండి.

ఓకే, మరి సంతోషం మూవీ నుంచి సంతోషంగా ఆ పాట విన్నారు అనుకుంటున్నా. మరి ఇందాక చెప్పాను కదా డబుల్ ధమాకా ఇవాళ సెకండ్ థింకింగ్ హ్యాడ్ క్వశ్చన్ అని చెప్పేసి. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే, సపోజ్ ఫోర్త్ ఫ్లోర్ నుండి ఒక అమ్మాయి యాపిల్ విసిరేసింది, థర్డ్ ఫ్లోర్ నుండి నూడిల్స్ విసిరేసింది, సెకండ్ ఫ్లోర్ నుండి బనానా విసిరేసింది, ఏది ఫస్ట్ మూవ్ ఫాస్ట్ గా కిందకి రీచ్ అవుతుంది? ఇంకొకసారి క్వశ్చన్, ఫోర్త్ ఫ్లోర్ నుండి ఒక అమ్మాయి ఒక యాపిల్ విసిరేసింది, థర్డ్ ఫ్లోర్ నుండి నూడిల్స్ విసిరేసింది, సెకండ్ ఫ్లోర్ నుండి బనానా విసిరేసింది కిందికి. సో ఫాస్ట్ గా కిందికి ఏది రీచ్ అవుతుంది తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. రిమెంబర్ యు ఆర్ ఇన్ ఆర్జే వాసవి షో. సో కొంచెం ఫన్నీగానే సిల్లీగానే ఉంటాయి ఆన్సర్స్. సో ఆలోచించి చెప్పండి, తెలిస్తే కాల్ చేసేయండి. మరి ఇప్పుడు మన తస్సా దియా సాంగ్ అయితే వినేద్దాం. హియర్ వి గో.

ఓకే, మరి ఆ పాట అయితే వినేశారు కదా, మా ఇంటి బంగారం అంటే మీ ఇంటి బంగారాలకి డెఫినెట్ గా బంగారం కొనివ్వండి. ఈ మూవీ చూసాకైతే వావ్ వాట్ ఎ మూవీ అనిపించింది. బాగుంది మూవీ, అంటే సమంతకి ఒక మంచి హిట్ పడింది. ఆసమ్. మరి నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి అయితే నాకు ఆన్సర్ ఇంకా రాలేదు, సో ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఇప్పుడు ట్యూన్ అయిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ నుండి యాపిల్ విసిరేస్తుంది, థర్డ్ ఫ్లోర్ నుండి నూడిల్స్ విసిరేస్తుంది, సెకండ్ ఫ్లోర్ నుండి బనానా విసిరేస్తుంది. సో ఫస్ట్ గా కిందికి ఏది రీచ్ అవుతుంది తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. అండ్ ఇప్పుడు సమాంత పాట అది చూసిన తర్వాత నాకెందుకో కొంచెం బ్యాక్ వెళ్లి తన ఏమాయ చేసావే పాట వినాలనిపిస్తుంది. సో ఇది నా కోసం, మీ అందరి కోసం ఈ పాట వచ్చేస్తుంది. ఎంజాయ్.

ఓకే మరి నాకైతే కళ్యాణ్ గారు కాల్ చేసి ఆన్సర్ చెప్పేశారు. అంటే ఆయన లాజికల్ గా కరెక్ట్ చెప్పారు. నేను ఒక అమ్మాయి అనేసరికి సో ఒకే అమ్మాయి ఫోర్త్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుండి వేసింది కాబట్టి ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఐటమే కాదు కాదు. యాక్చువల్ గా మేబీ సారీ ఫర్ దట్ ఐఎమ్ నాట్ దట్ క్లియర్. అన్ని మూడు ఐటమ్స్ ఒకేసారి పడ్డాయి. ఒక అమ్మాయి వేసింది అనుకోండి, ఒక అబ్బాయి వేసింది, ఎవరైనా వాట్ ఎవర్. సో అప్పుడు ఏది ఫాస్ట్ పడుతుంది కిందికి అంటే ఆన్సర్ వచ్చేసి నూడిల్స్. ఎందుకంటే అది ఫాస్ట్ ఫుడ్ కదా, సో ఫాస్ట్ కిందికి వచ్చేసింది అనమాట. సో ఇందాకే చెప్పా కదా ఇది కొంచెం సిల్లీగా ఉంటుంది అని చెప్పి. బట్ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, మీ లాజిక్ అండ్ ఆన్సర్ రెండు కరెక్టే. అండ్ ఈ ఆన్సర్ కూడా గెస్ట్ చేశారు నూడిల్స్ అని చెప్పేసి. సో ఆసమ్, సో గ్రేట్. మరి ఇప్పుడు ఇంకొక చిన్న ప్రకటన అయితే చూసిద్దాం. అదేంటి అంటే deals banana.com రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ యాప్ స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. deals banana.com అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్, హియర్స్ ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్, ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫర్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, గివ్ దెమ్ ఎ రీజన్ టు. సో విజిట్ deals banana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. అదనమాట సంగతి. మరి ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దాం. అండ్ ఈ పాట తర్వాత ఐ థింక్ వీ విల్ గో ఇన్ టు ద బ్రేక్. అండ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే మనం చివరి గంటలోకి వెళ్ళిపోతాం. ఆ గేమ్ ఏంటి, ఆ కథాకామం విషయం ఏంటి చూసిద్దాం. మరి ఇప్పుడు వచ్చేస్తుంది ఈ పాట, ఎంజాయ్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. Dallas is number one Telugu radio station. Sounds like home. మరి మనం అయితే చివరి గంటలోకి వచ్చేసాము, అంటే గేమ్ టైమ్. మరి ఇవాళ ఏ గేమ్ ఆడుతున్నాము అంటే విత్ ట్విస్ట్. సో అఫ్ కోర్స్ ఈ గేమ్ చాలా

చెప్పండి, నేను క్వశ్చన్స్ అడుగుతానని మీరు అనుకుంటే మీరు అడగొచ్చు, నేను ఆన్సర్స్ చెప్తాను. హౌ ఇస్ దట్? సో ఇవాళ ఇద్దరికి అనమాట విచ్చల విడిగా మీరు ఉపయోగించుకోవచ్చు అవకాశాన్ని. ఇద్దరు క్వశ్చన్స్ అడగాలన్నా ఆన్సర్స్ చెప్పాలన్నా యూ నీడ్ టు కాల్ ద నెంబర్ 9726361966. బట్ యాజ్ యు నో ఈ గేమ్ మనం ఆన్ ఎయిర్ మాత్రమే ఆడగలం, కాబట్టి మీరు ఒకవేళ ఆడాలి అనుకుంటే పాట మధ్యలో కాల్ చేసినా సరే ఐ టేక్ యూ ఆన్ ఎయిర్ అండ్ వీ కెన్ ప్లే ద గేమ్. హౌ అబౌట్ దాట్? సో ఇంకొకసారి రూల్స్, సింపుల్ రూల్స్, 3 రూల్స్ అనమాట. ఒకటి, అవును కాదు లేదు ఈ 3 పదాలు వాడకూడదు మీ ఆన్సర్స్ లో, అండ్ ఆన్సర్స్ తెలుగులో మాత్రమే ఉండాలి. ఇంకోటి, ఆన్సర్ రిపీట్ చేయకూడదు, అదనమాట సంగతి. ఓకే, మరి ఇప్పుడు అప్పటి వరకు అంటే ఐ మీన్ మీరు పాటలు వస్తున్నా కూడా మీరు కాల్ చేస్తే ఐ టేక్ యూ ఆనర్, ఎందుకంటే ఇది గేమ్ రౌండ్ కాబట్టి ఇట్స్ ఓకే, విల్ బ్రేక్ ద సాంగ్ అండ్ విల్ టేక్ యూ ఆనర్ అండ్ విల్ ప్లే ద గేమ్. ఐ థింక్ వీ ఆర్ క్లియర్. టిల్ దెన్ నేనైతే సాంగ్స్ వినిపిస్తూ ఉంటాను, ఆ లోపల మీకు ఈ పర్టికులర్ సాంగ్ వినాలనుంది అని చెప్పినా సరే ఐ విల్ ప్లే దట్ సాంగ్ ఫర్ యూ. మరి ఇప్పుడైతే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ హై నానా.

ఆల్రైట్. సో మనమైతే హాయ్ నానా బ్యూటీ ఆ మూవీ లోంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఇందాక మనం అడిగినట్టుగా ఇవాళ గేమ్ ఏంటి అంటే అవును కాదు లేదు గేమ్. సో మీరు ఒకవేళ నాతో ఆడాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. వెరీ సింపుల్ రూల్స్ ఏంటంటే మూడే మూడు రూల్స్. ఒకటి, అవును కాదు లేదు వర్డ్స్ వాడకూడదు మీ ఆన్సర్స్ లో, అండ్ తెలుగులోనే మాట్లాడాలి, ఆన్సర్ రిపీట్ చేయకూడదు. ఈ రోజు ట్విస్ట్ ఏంటి అంటే మీరు ఒకవేళ మీకు ఆన్సర్స్ చెప్పడం ఇష్టం లేకపోతే మీరే క్వశ్చన్స్ అడగొచ్చు, నేను ఆన్సర్ చెప్తా, చూద్దాం మీ పతాపము మా పతాపము. సో మరి అలా చూడాలి అంటే మీరు కాల్ చేయాలి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అంటిల్ యూ కాల్ మీ ఐఎమ్ గోయింగ్ టు ఏమంటారు ప్లే బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ యూ. ఐ మీన్ నాకు అది బ్యూటిఫుల్, మీకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా, మీకు ఒకవేళ ఈ పర్టికులర్ సాంగ్ కావాలి వాసవి అంటే నేను డెఫినెట్ గా మీకోసం ప్లే చేసేస్తాను. మరి ఇప్పుడైతే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ.

0: ఆపేశాను అంటే ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మనకు ఒక లిజనర్ వస్తున్నారు గేమ్ ఆడడానికి. లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో హర్ష గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. హలో అండి. సో గేమ్ ఆడడానికి రెడీనా? సిద్ధం. అబ్బా సూపర్, ఆల్రెడీ మీరు క్యారెక్టర్ లో దిగిపోయారు. ఓకే, సో ఇంతకి మీరు ఆన్సర్స్ చెప్పబోతున్నారా, నన్ను అడగబోతున్నారా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో హర్ష గారు, మీరు మూవీస్ చాలా చూస్తుంటారు కదా?
1: చూస్తానండి.
0: సో ఈ మధ్య కాలంలో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి?
1: చాలా మూవీస్ ఉన్నాయండి.
0: ఓ, మూవీస్ ఉన్నాయా? మూవీస్ అనేది తెలుగు వర్డ్ కాదనుకుంటా అండి. అది మీరు లాగ్ చేస్తున్నారు, అంతంత లాగ్ తీసుకోకూడదబ్బా. నేను అడిగిన వెంటనే క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేయాలి. మీరు మళ్ళీ నా నెక్స్ట్ షో లో ఆన్సర్ చెప్తా అంటే కుదరదు, ఈ షోలోనే చెప్పాలి. ఇంకా పేపర్లు ఇచ్చేస్తే ఎగ్జామ్ పెట్టడం ఎందుకండి? అంటే ఎలా చెప్తాము, అదే కదా ట్విస్ట్, అందుకే కదా ఇందాక చెప్పాను నేను. మీకు ఛాన్స్ ఇచ్చా నన్ను అడగొచ్చు అని చెప్పి, కానీ మీరు ఎగ్జామ్ రాస్తానన్నారు. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. మిమ్మల్ని ఇన్విజిలేటర్
1: చేస్తాను.
0: యూ కెన్ ట్రై యాజ్ మెనీ టైమ్స్ యూ వాంట్, బట్ నైస్ ట్రయల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: థ్యాంక్ యూ,
0: బై.

ఆల్రైట్. మరి ఇందాకైతే మన హర్ష గారు ఆ గేమ్ ఆడారు కదా, మరి మీరు కూడా అలా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి, మాట్లాడేయండి, ఆడిద్దాం. 9726361966. ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేస్తేనే కదా మనము ఓడతామా గెలుస్తామా అని తెలిసేది. అండ్ మోర్ ఓవర్ ఇట్ డజంట్ మ్యాటర్ విన్ అయ్యామా లూజ్ అయ్యామా అని, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బిగులు. సో ఇంకెందుకు ఆలస్యం, కాల్ చేసేయండి, మనం ఆడిద్దాం. మరి ఆ లోపల ఒక చిన్న ప్రకటన అయితే వినిద్దాం. ఏంటి అంటే, India Today, Dallas foodies, listen up, weekend plans, make them delicious with the grand weekend buffet at India Today restaurant, a delicious spread for your favorites, all in your one place. So, and Thursdays just got better with irresistible chats. So, weekend ochesi buffet and Thursdays ochesi chat. So, head to India Today restaurant, 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas, 676092. India Today, come hungry and leave happy. అదనమాట. మీరు కూడా మా షోలు వింటే అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారని మాకు తెలుసు. సో సో కీప్ లిజనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్.

0: Be on Radio Surabhi 107.9 FM HD3.
1: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
3: India vellale moraneno, ippudu India endukura.
4: Munnattu nunchi okate panti nopira, India kelli treatment cheyinchukovalsinde.
2: Mana Telugu dentist at your service, Dallas Smiles Dental and Orthodontics. So appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండదాకా ఆగాల.
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమాయి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మరి మనమైతే చివరి 6 గంటలకు వచ్చేసాం. అండ్ టు బి ప్రిసైజ్ మనకి ఇంకా 22:15 మాత్రమే ఉంది షో కంక్లూడ్ చేయడానికి. నా తర్వాత మా సుష్మా అయితే వచ్చేసింది మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచే తీయడానికి. మరి అప్పటి వరకు అయితే మనం ఈ రోజు ఆడుతున్న గేమ్ అవును కాదు లేదు. సో త్రీ సింపుల్ రూల్స్. మీరు తెలుగులోనే మాట్లాడాలి, ఆన్సర్ లో అవును కాదు లేదు ఉండకూడదు, అండ్ ఆన్సర్ రిపీట్ అవ్వకూడదు. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇవాళ మీరు ఒకవేళ మీకు ఆన్సర్స్ చేసే మూడ్ లేకపోతే మీరే నన్ను క్వశ్చన్స్ అడగొచ్చు. ఇవే రూల్స్ నాకు అప్లికేబుల్ అవుతాయి, అప్పుడు నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో సింపుల్ యాజ్ దాట్. సో ఈ ఫన్ అయితే మనం 7 o'clock వరకు కంటిన్యూ చేసేద్దాం. అండ్ అప్పటి వరకు బ్యూటిఫుల్ సాంగ్స్ విందాము. ఒకవేళ పాట వచ్చే టైంలో మీరు నాకు కాల్ చేస్తే ఐ టేక్ యూ ఆనర్ అండ్ విల్ ప్లే ద గేమ్. సో సింపుల్ రైట్. మరి ఇంకెందుకు కాల్ చేసాం, ఫోన్ తీసుకోండి, కాల్ చేసేయండి 9726361966.

రైట్, కింగ్స్ మూవీలో అయితే ఆ పాట వినేశారు కదా, మరి మనకి ఇంకా పావు గంట మాత్రమే ఉంది, ఇంకా ఉంది. మీకు ఒకవేళ మీరు గేమ్ ఆడాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. సింపుల్ గేమ్ టుడే, అందరికి తెలిసిన గేమే, చాలా మందికి ఇష్టమైన గేమ్. ఏంటి అంటే అవును కాదు లేదు. మీరు తెలుగులోనే ఆన్సర్ చేయాలి, అవును కాదు లేదు చెప్పకూడదు, అండ్ ఆన్సర్ రిపీట్ చేయకూడదు. సో సింపుల్ రూల్స్, ఇవన్నీ రూల్స్ కూడా నాకు ఒకవేళ వర్తించాలి అంటే మీరు నన్ను క్వశ్చన్స్ అడగవచ్చు, నేను మీకు ఆన్సర్ చేసేస్తాను. సో సింపుల్ యాజ్ దట్ కదా. సో ఈ 16 నిమిషాలలో ఇంకెవరైనా చేస్తారేమో చూద్దాం, లేదు అంటే మనం కొన్ని బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం యాజ్ యూజువల్. మరి ఇప్పుడైతే వచ్చేస్తుంది కలుసుకోవాలని మూవీలోంచి ఈ పాఠం.

ఓకే, సో మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ మన దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజిషన్ లో వచ్చిన మూవీ కలుసుకోవాలని లోంచి అయితే వినేశారు కదా. మనమైతే చివరి 10 నిమిషాల్లోకి అయితే వచ్చేసాము. నేను ఈ వీకెండ్ లో అపారెంట్లీ ఐ వాచ్ ఎ ఫిల్మ్ కాల్డ్ న్యూటన్స్ థర్డ్ లా, నెట్ఫ్లిక్స్ లో ఉంది. అంటే ఇదేం ప్రమోషన్ కాదు, నాకైతే బాగా నచ్చింది మూవీ మాత్రం. అంటే మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే ఓకే, చూడకపోతే మాత్రం డెఫినెట్ గా కన్సిడర్ చేయండి. అంటే నాకు కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్స్ అండ్ ఆ జోన్రాస్ అంటే ఇష్టం అనమాట, ఇంట్రెస్ట్ చాలా. అండ్ సుమంత్ గారు ఎంత సటిల్ గా చేశారు అంటే బాగుంది మూవీ, చాలా బాగుంది. ఈ మధ్య సుమంత్ గారు సెలెక్ట్ చేసుకుంటున్న సబ్జెక్ట్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మూవీస్ న్యూటన్స్ థర్డ్ లా. మీరు ఒకరు చూడకపోతే మాత్రం డూ చెక్ ఇట్ అవుట్. మరి ఎందుకు నేను సుమంత్ గారు గురించి మాట్లాడుతున్నానంటే ఈ పాట వేయడం కోసం. సో మన ప్రేమ కథ మూవీలోంచి ఈ పాట.

రైట్, మరి నేను ఇంకా మీకు టాటా బై బై చెప్పేసే టైం వచ్చేసింది. అసలు 3 గంటలు అలా గడిచిపోయాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద షో నాలాగే. అండ్ ఎప్పుడు చెప్పే విధంగా మనం ఉండేది ఒక్కటే లైఫ్, ఏమి తీసుకురాము ఏమి తీసుకుపోము. సో హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, పక్కన వాళ్ళు నవ్విస్తుండండి, మహా అంటే తిరిగి నవ్విస్తారు అంతే కదా. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మీ ఆర్జే వాసవి వచ్చేస్తుంది. మరి అప్పటి వరకు అయితే హ్యాపీగా ఉండండి, లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయండి, ఎందుకంటే 4 వర్కింగ్ డేస్ అంటే వెరీ గుడ్ కదా.

ఇంకా స్కూల్స్ కి అయితే కొన్ని స్కూల్ జోన్ కి రేపు కూడా హాలిడే అండ్ కొన్ని స్కూల్ జోన్స్ కి ఫ్రైడే హాలిడే ఇచ్చేసారు. హౌఎవర్ ఇట్ వాజ్ ఎ లాంగ్ వీకెండ్ ఫర్ కిడ్స్ టు. సో హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ హ్యావ్ ఎ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్, లవ్లీ ఈవినింగ్. మరి ఇప్పుడైతే మా సుష్మా వచ్చేస్తుంది మిమ్మల్ని నాన్ స్టాప్ ఫన్ లో ముంచే తేయడానికి. సో స్టే ట్యూన్డ్ ఇన్ టు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. బై బై.

0: ప్రేమలో పడ్డాక అవేమో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండ వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుసుకుంటే ఊరికొచ్చేస్తుంది.
3: చిరు చిరు